ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ ఆలపించిన శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ. ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో

0: శ్రీ మధురి రామ్మూర్తి గారి హితోక్తులు వింటారు.
1: ఏ నరునకు విత్తము గలద అనరుడు కులీనుడధికడు అర్యుండతడే దీనిది ధన్యుడు నేర్పరి నానా గుణగణము కంచనంబున నిలుచున్. ఏ మానవుని దగ్గర ధనము అధికంగా ఉంటుందో వాడే గొప్ప వంశజుడు, వాడే ధన్యుడు, వాడే నేర్పరి. ఏ గుణమైనా డబ్బుతోటే కొలువబడుతుంది. ధనమార్థాయ కాకుత్సా ధనమూలమిదం జగత్ అంతరం నాభిజానామే నిర్ధనశ్చ వృతశ్చ. వశిష్ఠుడు రామునితో, రామా ధనమును సంపాదించుము, ప్రపంచ జీవనమునకు ధనమే ఆధారము, ధనము లేకున్నవాడు మరణించిన వానితో సమానము అంటాడు. మన సంస్కృతిలో పురుషార్థాల ప్రాముఖ్యం ఎక్కువ. జీవనానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా, సమాజ జీవితానికి ఏ విధమైన క్షతి కలగకుండా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి నియమాలతో ఏర్పరచిన జీవన విధానమే పురుషార్థాలు. సనాతన ధర్మము చెప్పిన ఈ నియమాలు నాలుగు. వాటినే ధర్మ అర్థ కామ మోక్షములనే పేర్లతో పిలిచారు. ఇవి సాధించలేని మానవుని జీవితం నిష్ప్రయోజనము అన్నారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి సాధించకున్నా వాని జీవితం అజాగల స్థనం వంటిదన్నారు. అంటే మేక మెడిచన్నుల వలె అవి ఆకారానికే తప్ప పాలివ్వవు. అయితే దీనికి ఒక క్రమం కల్పించడంలోనే మన పూర్వులకు సమాజం పట్ల, మానవుల పట్ల ఉన్న ప్రేమ తెలుస్తుంది. అర్థకామాలు రెండూ మనిషికి ప్రధాన అవసరాలే. అయితే అవి ధర్మబద్ధంగా ఉండాలన్నది నియమం. అప్పుడే వాడు మోక్షార్హుడవుతాడు అన్నది తాత్పర్యం. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు. ఖచ్చిదర్థంచ ధర్మంచ కామంచ జయతాంవర విభజ్య కాల కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే. ధర్మాచరణకు, ధనార్జనకు, కామానుభవానికి సముచిత సమయాలను విభజించుకొని తగిన సమయములో ఆచరించాలి అన్నది దీనర్థం. ధనైర్నిష్కులీనా కులీనా భవంతి, ధనైరాపదం మానవా విస్తరంతి, ధనేభ్య పరో బాంధవో నాస్తిలోకు ధనాన్యార్జే ధ్వజం. ధనము గడించుటచే ప్రతి ఒక్కడూ గొప్ప కులము వాడగుతున్నాడు. ధనము వలన మానవులు ఆపదల నుండి గట్టెక్కుతున్నారు. ధనమును మించిన ఆప్త బాంధవుడు ఈ లోకములో మరక్కుడు లేడు. కావున ధనము ఆర్జింపము. అంతేకాదు, మర్దలస్తు నితరామచేతన తన్ముఖాదపి ధనం ధనం ధనం ఇత్తమేవ నినద ప్రవర్తతే కిం పునర్యది జనస్సవేతన. మద్యలకు ప్రాణము లేదు, అయిననూ దాని ముఖము నుండి ధనం ధనం ధనం అనియే వినవచ్చుచున్నది. ప్రాణము లేని వస్తువే ఎంత కలవరపడుచుండగా ప్రాణమున్న మానవులు ధనమునకై ఎంత ఆరాటపడవలయునో గమనింపు. మాతానిందతి నాభినందతి పితా భ్రాతానసంభాషతే వృత్య కుప్యతి నానుగచ్చతి సుతః కాంతావనాలింగిని అత్త ప్రార్థన శంకయా నకృతే సంభాషణం వైసుహృత్ తస్మాత్ ద్రవ్యముపార్జయస్య సుమతే ద్రవ్యేణ సర్వేవశాః. ధనము లేని వాణిని తల్లి నిందించును, తండ్రి మెచ్చుకొనడు, సోదరులు మాట్లాడరు, పని చెప్పినచో సేవకులు కోపగించుకుందరు, బిడ్డలు మాట వినరు, భార్య కూడా ప్రేమగా కౌగిలించదు, అప్పు అడుగునేమో అన్న భయముతో మిత్రుడు పలుకరింపడు. అందుచే ఓ బుద్ధిమంతుడా, ధనమార్జింపు. ధనమున్నవానికి అందరనూ దాసులగుదురు. అందులో కూడా ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తంచ స్త్రీవిత్తం అధమాధమం. స్వార్జితమే ఉండాలి. తాను సంపాదించిన ధనముతో బ్రతుకువాడే ఉత్తముడు. తండ్రి ఇచ్చిన ధనముతో జీవించుట మధ్యముని లక్షణం, సోదరుల ధన సహాయముతో జీవించుట అధమ లక్షణం. కానీ తాను సంపాదించక కేవలం స్త్రీ సంపాదనపైనే ఆధారపడి జీవించుట అధమాధమైన లక్షణం. రాజత చూరత శత్రు సుజనాత్ పశుపక్షత అర్తిభ్య కాల స్వస్మా నిత్యం ప్రాణర్థవద్భయం. ప్రపంచములో ధనానికి ప్రాధాన్యత ఎక్కువ, కానీ సంపాదించిన ధనం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయని శ్రీమద్ భాగవతం చెబుతుంది. అజగరమునితో ప్రహ్లాదుని సంభాషణ సందర్భంగా ధన ప్రసక్తి వస్తుంది. అప్పుడు వేదవ్యాస భగవానుడు చెప్పించిన ఈ మాటలు అందరూ తెలుసుకోవాల్సిన అపురూపమైన విషయాలు. రాజుల వల్ల, చూరుల వల్ల, శత్రువుల వల్ల, తనవారి వల్ల, పక్షుల వల్ల, కాలం వల్ల, చివరకు తన వల్ల కూడా ధనవంతులకు నిత్యం భయం ఉంటుంది. ధనమూలం ఇదం జగత్ అన్న భారతీయ ధర్మమే దిగర్థం దుఃఖభాజనం అని కూడా అన్నది. ధనమే అన్ని దుఃఖాలకు కారణము అని అర్థం. ధన సంపాదనలో ఎంత కష్టమున్నదో దానికి మించిన కష్టం దానిని కాపాడుకోవడంలో ఉంది అన్న విషయంపై శ్లోకం తెలుపుతున్నది. బాగా డబ్బు సంపాదించే వారిపై పాలకుల దృష్టి ఉంటుంది. దీనితో వారి వల్ల చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అతిగా సంపాదించాలన్న దురాశ మనిషిని వక్రమార్గం పట్టిస్తుంది. అది ఎప్పటికైనా ప్రమాదమే. అదేవిధంగా తాను దాచిన సొమ్ము దొంగల పాలు కావచ్చు, ధనం ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది. ఇలా ఏ విధంగానైనా ధనం వల్ల ప్రమాదాలే ఎక్కువ. అయితే అక్రమ మార్గములో అన్యాయంగా సంపాదించి సుఖాలను అనుభవించాలనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ధర్మ మార్గములో అవసరానికి తగిన రీతిలో చేసే ధన సంపాదన అసలైన ఆనందాన్ని అందిస్తుంది. అందుకనే

పండితులైన వారు, ధర్మ మార్గ ప్రవర్తకులైన వారు దీనిపై మమకారాన్ని విడిచిపెడతారు. ధనం ఉన్నవారికి అంతులేని బాధలు ఉంటాయి అన్న జ్ఞానాన్ని ఇలా శ్రీమద్ భాగవతం సప్తమస్కంధంలోని త్రయోదశాధ్యాయంలో అజగరముని ప్రహ్లాద సంవాదంలో విపులంగా వివరింపబడింది. ఇతి సంగంబున బాలుడు ఆదరముచే జాభర్త దుర్మంత్రిచే శృతి హానిన్ ద్విజుడు అన్వయంబు కలిచే క్రూరాప్తిచే శీలం ఉద్ధతిచే మిత్రత చూపులేమి కృషి మద్యప్రాప్తిచే సిగ్గు దుర్మతిచే సంపదలను నశించు చెడునర్థంబుల్ ప్రమాదంబున. ధనమును సంపాదించిన గొప్ప కాదు, దానిని దహనము చేత గాని ధర్మము చేత గాని ఆ ధనమునకు సార్థకత కలిగించిన వాడే ధన్యుడు, ధర్మాత్ముడు. వారి కీర్తి అజరామరమై నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రమబద్ధమైన జీవన విధానానికి పాదులు వేసిన భారతీయ సంస్కృతి ఎప్పుడూ అర్థకామాలను వ్యతిరేకించలేదు, కానీ వాటికి ఇరువైపులా ధర్మ మోక్షాలు అనే కోటలను ఏర్పరిచి మనకు

0: మాటలో చెప్పాలంటే క్రమబద్ధమైన జీవన విధానానికి పాదులు వేసిన భారతీయ సంస్కృతి ఎప్పుడూ అర్థకామాలను వ్యతిరేకించలేదు. కానీ వాటికి ఇరువైపుల ధర్మ మోక్షాలు అనే కోటలను ఏర్పరిచి మనకు ఒక గొప్ప సంస్కారాన్ని అందించింది.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ మధ్దూరు రామ్మూర్తి గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశంలో దాదాపు 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ పంటల దిగుబడులు ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువ. నేల దున్నిన దగ్గర నుండి ఆ పంట మార్కెట్లో అమ్మే వరకు ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక పరీక్షగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు విపత్తులకు కారణమవుతున్న వాతావరణ మార్పులు ప్రాణకోటి నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఉపద్రవం. వాతావరణ మార్పు వలన ఋతుపవనాలు రాక ఆలస్యం కావడం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు, వర్షం కురిసే సమయంలో వస్తున్న మార్పు అంటే తక్కువ సమయంలో అధిక ఉధృతితో వర్షం కురవడం, తర్వాత చాలా రోజుల వరకు వర్షాభావ పరిస్థితులు, పంటకాలం, వర్షపాత వితరణ సమంగా లేకపోవడం, తర్వాత చాలా రోజుల వరకు వర్షాభావ పరిస్థితులు, అధిక వర్షాలు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, అకస్మాత్తుగా వడగళ్ళు పడటం, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, అధిక నీటి అవసరం, విపరీతమైన వేడిగాలులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వివిధ పంటల దిగుబడిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీని వలన రైతులకు కొన్నిసార్లు పాక్షికంగా ఒకసారి పూర్తిగా పంట నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులను మార్చుకొని అధిక దిగుబడులను సాధించవలసిన అవసరం ఉంది. వివిధ పంటలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులు సాధించటంలో రైతులకు సలహాలు సూచనలను అందించటం కోసం భారత వాతావరణ సంస్థ, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా జాతీయ మధ్యతరహా వాతావరణ సూచనలు అనే పథకాన్ని దేశవ్యాప్తంగా 1993లో ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రామీణ రైతు వాతావరణ సేవా పథకం క్రింద రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను అందజేయడం జరుగుచున్నది. ఈ పథకం యొక్క ప్రయోజనాలను రాష్ట్రంలోని రైతులందరికీ అందుబాటులోనికి తేవడానికి జిల్లాల వారి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఆయా వ్యవసాయ వాతావరణ మండలాల కేంద్రాలలో 2008 నుండి ప్రారంభించడమైనది. ఈ పథకం ద్వారా రైతులు రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితులను, వివిధ పంటలలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ముందుగానే తెలుసుకొనవచ్చును. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో అన్ని వ్యవసాయ వాతావరణ మండలాలలో ఈ పథకం అమలు చేయబడుచున్నది. అనకాపల్లి కేంద్రంగా, ఉత్తర కోస్తా తిరుపతి కేంద్రంగా, దక్షిణ మండలానికి లాంఫామ్, గుంటూరు కేంద్రంగా కృష్ణా, అలాగే గోదావరి మండలాలకు అనంతపురం కేంద్రంగా, అత్యల్ప వర్షపాత మండలానికి చింతపల్లి కేంద్రంగా, ఎత్తైన పర్వత మండలాలకు వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు అందిస్తున్నాయి. ప్రతి మంగళ అలాగే శుక్రవారాల్లో హైదరాబాదు వాతావరణ కేంద్రం వారు రాబోయే 5 రోజులకు

0: వర్తించే వాతావరణ సూచనలను పై కేంద్రాల్లోని పర్యవేక్షణ అధికారికి అందజేస్తారు. ఇందులో సంగ్రహించిన భవిష్యత్ వాతావరణ సూచనలు రోజువారీగాను అలాగే వారమంతటికి వర్షపాతం, పగటి అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం అలాగే దిశ, అకాలంలోని మబ్బుల పరిస్థితి అలాగే తుఫాను దిశ బలం మొదలగు సలహాలను పొందపరుస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులను గమనించి రాబోయే 5 రోజుల్లో వాతావరణంలో కలిగే మార్పుల సమాచారాన్ని ఆధారం చేసుకొని నిపుణుల కమిటీ ఆ ప్రాంతంలోని పంటల దశను బట్టి చేపట్టవలసిన యాజమాన్యం అలాగే చీడపీడల ఉధృతి అలాగే నివారణ చర్యలకు సంబంధించిన సలహాలను తయారు చేస్తుంది. ఈ విధంగా తయారు చేసిన వాతావరణాధార వ్యవసాయ సలహాలను అలాగే సంక్షిప్త సందేశాలను ఆయా ప్రాంతాల రైతులకు రేడియో, దూరదర్శన్, IMD సేవలను ఉపయోగించుకును ప్రైవేటు సంస్థల ద్వారా వార్తాపత్రికలు, ఈమెయిల్, జిల్లా ఏరువక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ అధికారులు అలాగే జిల్లాల వారి ఎంపిక చేయబడ్డ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ సలహాలను అనుసరించి రైతులు సరైన సమయంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పంట నష్టం అలాగే ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకొని అధిక లాభాలను పొందవచ్చు. అఖిల భారత సమన్వయ వ్యవసాయ వాతావరణ పథకం అనంతపురం ద్వారా కూడా ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణము, పంటల పరిస్థితి, వివిధ పంటలలో వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన చర్యలు, వాతావరణ ఆధారిత సూచనలను వెబ్సైట్ ద్వారా రైతులకు అందించడం జరుగుతున్నది. భారత వాతావరణ సంస్థ అలాగే అఖిల భారత సమన్వయ వ్యవసాయ వాతావరణ పథకము, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ హైదరాబాద్, ఆయా రాష్ట్రాల సమన్వయ కేంద్రాలు సంయుక్తంగా నైరుతి ఋతుపవనాలు కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్లో ప్రతి శుక్రవారము జాతీయ వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందచేయడం జరుగుతున్నది. ఈ బులెటిన్స్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, రాబోయే 2 వారాలలో వర్షపాత అంచనా, వివిధ ప్రాంతాల్లో ప్రధాన పంటల సాగులో చేపట్టవలసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను పొందుపరచడం జరుగుతున్నది. ఈ సమాచారం ఆధారంగా రాబోయే 2 వారాల వ్యవధిలో వ్యవసాయ పనులలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
1: పొలం పనులు విన్నారు.

అంతటితో ఇవాళ పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి

0: పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत का जो कदर है ये बढ़ रहा है.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న ప్రతి ఒక్కరి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, పెరుగుదలలో ఇబ్బందులు గానీ, డిసీజెస్ గానీ, ఏదన్నా రోగాలు బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని

0: కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈ ఉదయం 7:15 కాంత్రికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం చేయడం ఎంతవరకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత, యోగా మాస్టర్ శ్రీమతి జిఎస్ ఇందుమతి గారితో పరిచయ కార్యక్రమం, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ఇవి ఈరోజు కాంతిరేఖలు కార్యక్రమంలో వింటారు. 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ.

0: కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో సమత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిద్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈరోజు 14:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈరోజు 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు, 6:25 అభిరుచి కుటుంబ సంక్షేమ గీతం బృందగానం వింటారు ఈరోజు రాత్రి 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నేలతల్లి ఆరోగ్యం పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. సాంప్రదాయ వ్యవసాయం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని జానపద గీతాలు ఉంటాయి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు PGDM జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
5: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా IPEలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి IPE బెస్ట్ చాయిస్.
6: IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో

0: G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమాపేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యకుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యకుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమాపేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాల్లో సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ, ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన

0: డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, కాంతి రేఖలు.

ఈనాటి కాంత్రికలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం చేయడం ఎంతవరకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత, యోగా మాస్టర్

0: శ్రీమతి జిఎస్ ఇందుమతి గారితో పరిచయ కార్యక్రమం, కొన్ని వాణిజ్య ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ఇవి ఈరోజు ప్రసారమయ్యే కాంత్రికలు కార్యక్రమాలు. ముందుగా పత్రికా సమాచారం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఎగువ ప్రాంతాలైన మంత్రాలయం, నందవరం, కొసికి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి తుంగభద్ర జలకలను సంతరించుకుంది. నిన్న మండల పరిధిలోని నాగల్దిన్న బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రవహించింది. నిన్నటి వరకు వెలవెలబోయిన తుంగభద్ర నది నేడు కనువిందు చేస్తుంది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 24న జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి రానున్నారు. నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. అక్కడి జియో మైసూర్ గోల్డ్ మైన్స్ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటున్నారు. నిన్న కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జేసీ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
7: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
6: అవునా? సూపర్.
8: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్న సాయంత్రానికి ముగిసింది. గత నెల 15వ తేదీన పోస్టుల నియామకానికి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 15 నాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. భర్తీ చేసిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 22లోగా ఆయా యూనివర్సిటీ సమర్పించేందుకు అవకాశం ఉంది. రాయలసీమ యూనివర్సిటీకి 10,653 దరఖాస్తులు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి 4,433 దరఖాస్తులు వచ్చాయి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు PGDM జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
7: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా IPEలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ IPE బెస్ట్ చాయిస్.
9: IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే నర్సుల సమస్యలపై ఈ నెల 16, 17వ తేదీల్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రిలోని CSRMO ఛాంబర్లో విచారణ చేయనున్నారు. ఆసుపత్రిలో నర్సుల డ్యూటీ రోస్టర్తో పాటు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు పెథాలజీ HOD

0: డాక్టర్ జి బాలేశ్వరి పేరిట వాట్సాప్ గ్రూపుల్లో ఉత్తర్వులు చక్కర్లు కొడుతున్నాయి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
3: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
4: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నిన్న కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సరైన ఎండార్స్మెంట్తోనే రీఓపెన్ కేసులను తగ్గించవచ్చని, జిల్లా అధికారులు రోజూ పీజీఆర్ఎస్ సైట్లను ఓపెన్ చేసుకుని సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లాలో పెండింగ్ కారుణ్య నియామకాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు 15 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.
8: హలో,
9: హాయ్.
8: Good morning.
9: Good morning.
8: How do you do?
9: Fine, thank you.
8: Mm-hmm. How about joining me?
9: Okay, it'd be a pleasure. Oh,
8: ha ha ha.

0: మౌళికీతం చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి, ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం చేయడం ఎంతవరకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత యోగా మాస్టర్ శ్రీమతి జిఎస్ ఇందుమతి గారితో పరిచయ కార్యక్రమం.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి ఇందుమతి గారు ఉన్నారు. వీరు వచ్చేసి కర్నూలులో ధ్యానంపై శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధ్యానము చాలా అవసరము. మరి ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న ఈ సమయంలో ధ్యానం చేస్తే ప్రతొక్క మనిషికి ప్రశాంతత ఉంటుంది, తర్వాత జీవన శైలిలో కూడా మార్పులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరూ ధ్యానంపై మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ తరుణంలో శ్రీమతి ఇందుమతి గారితో ధ్యానం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి ఇందుమతి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా జీవన విధానంలో ధ్యానం చేయడము ఎంత అవసరము, దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకునే పోయే ముందు ధ్యానం అంటే ఏంటో తెలియజేస్తారా మా శ్రోతలకు?
2: తప్పకుండా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే ఇదొక సహజమైన ప్రక్రియ. సో ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యాన నిమగ్నులం అవ్వటం, అంటే ఇది ఎవరికి సంబంధించిన విషయాలు కాదు, కేవలం మన కోసం మనం చేసుకునే ఒక శ్వాస మీద ధ్యాస పెడుతూ సహజమైన ప్రక్రియ.
1: శ్వాస అంటే ఏంటండి?
2: శ్వాస అంటే ఏదో కాదండి, మీరు నేను ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో సహజంగా గాలిని లోపలికి పీల్చుకోవటం, బయటికి వదలటం మన ముక్కు రంధ్రాల ద్వారా. సో అక్కడ మనం శ్వాసని గమనిస్తామండి.
1: ఇక శ్వాస గమనించడం వల్ల ప్రయోజనాల గురించి కూడా మాకు శ్రోతలకు తెలియజేస్తారండి.
2: ఎగ్జాక్ట్లీ సార్. శ్వాసని గమనించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్వాసని ఏ విధంగా తీసుకుంటాం, ముక్కు రంధ్రాల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటాం. అలాగే ఏం తీసుకుంటాం శ్వాస ద్వారా? ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు, ముఖ్యంగా ప్రాణవాయువు అది మనం తీసుకుంటాం. పీల్చుకునేటప్పుడు ప్రాణవాయువును తీసుకుంటాం, ప్రాణశక్తితో కూడుకున్న వాయువు కాబట్టి మన అణువణువు కణ కణంలో కూడా ఆ ప్రాణశక్తి నిండుకుంటుంది. శ్వాసని గమనించడం వల్ల, ఈ ప్రక్రియ జరుగుతూ రావడం వల్ల మనలో ఎంతో ప్రశాంతత నెలకొంటూ వస్తుంది. సో అందుకు మనం శ్వాసని గమనిస్తూ రావాలి అన్నమాట.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మనము ధ్యానం చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని తెలుసుకున్నామండి. అయితే ధ్యానంలో మొట్టమొదటి ప్రక్రియ శ్వాస అని మీరు ఇందాక చెప్పగానే చెప్పారండి. ఇక శ్వాస మరియు మనస్సుకు సంబంధం గురించి తెలియజేస్తారా అండి?
2: శ్వాసని మనం గమనిస్తూ కూర్చోవటం ద్వారా ముందుగా మన మనస్సు ఎలాగైతే ప్రశాంతత చేకూరుతుందని ఇందాక చెప్పుకున్నామో, శ్వాసని గమనిస్తూ రావడం ద్వారా మన మనస్సు యొక్క ప్రభావం, మనస్సు పైన గమనింపు అనేది పెరుగుతుంది.

0: పెరుగుతుంది. మన మనసు పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనింపు పెరుగుతుంది. మనసు అంటే కళ్ళతో, కళ్ళు ప్రతీకం మనసుకు. సో అక్కడి నుంచి చాలా ఆలోచనలతో కూడుకొని మనం ఎన్నో పెట్టేసుకుంటాం మన మనస్సులో కదండి. సో శ్వాస మీద ధ్యాస పెడితే మరి మనసు పైన ప్రభావం ఎలా చూపుతుంది, ఎలా జరుగుతుంది అంటే శ్వాసని గమనిస్తూ రావడం ద్వారా వర్తమాన స్థితిలో ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎదుట నేను ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఉన్నాను. ఎంతసేపు ఉన్నా నేను ఇప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నానన్న దృష్టే ఉంది, కానీ నాకు ఇంట్లో ఏం జరుగుతుంది, పాస్ట్ గతం గురించి ఆందోళన లేదు, దాని గురించిన ఆలోచనలు కూడా నాకు లేవు. కేవలం ప్రస్తుత క్షణంలో మీతో నేను ఏం మాట్లాడుతున్నానన్న విషయం పైనే ఉంది నా శ్రద్ధ మొత్తం కూడా. సో అలాంటప్పుడు నా మనసు ఎంతసేపు ఉన్నా, మనసు ఏం చేస్తుందంటే ఉంటే భవిష్యత్తులో అయినా ఉంటుంది, ఉంటే గతంలో అయినా ఉంటుంది. సో అలా కానివ్వకుండా కేవలం వర్తమాన స్థితిలో ఈ క్షణంలో ఉండేటట్టుగా చేస్తుంది. అలా కూడా మన మనసు పైన ప్రభావం చూపుతూ మనసుకు ప్రశాంతతను చేకూరుతూ వస్తుంది.
1: ఏదైనా ఒక పని చేసేటప్పుడు క్రియ అనేది ఒక, అంటే తెలుగులో క్రియ వర్బ్ అనేది మనం ముఖ్యంగా అనుకుంటా ఉంటామండి. ఇక ధ్యానం విషయానికి వస్తే శ్వాస అట్లాంటి క్రియ లాంటిదే. మరి ధ్యానంలో శ్వాసను ఎందుకు గమనిస్తారో తెలియజేస్తారండి.
0: మనం చెప్పుకున్నట్లు వర్తమాన స్థితిలో ఉంచడానికే శ్వాసని గమనించేది. అండ్ శ్వాసని గమనించడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే మన ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇందాక మనం అనుకున్నట్లుగా శ్వాస ద్వారా మనం ఆక్సిజన్ని పీల్చుకుంటాం, అంటే ప్రాణశక్తిని మనం పీల్చుకుంటాం. మనకి యోగ ప్రక్రియల ద్వారా కూడా ఏంటంటే మనం చేస్తూ ఉంటాం ప్రాణాయామాలు అని చెప్పేసి. అక్కడ జరుగుతున్నది కూడా క్రియానే, మీరు అన్నట్లుగా క్రియానే, అంటే ఒక పని జరుగుతుంది. అక్కడ ఒక ప్రాణశక్తిని మనం లోపలికి తీసుకెళ్ళి అక్కడంతా పనిని జరిపించేలా చేస్తూ మళ్ళీ మనం బయటికి వదిలేస్తాం వ్యర్థ వాయువుని అన్నట్టుగా కదండి. సో మరి మనం ఈ శ్వాసని ఎందుకు, నేను ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అంటే మనకు తెలుసు సగటు మనిషి మనం నిమిషానికి 17 నుంచి 21 సార్లు మనం శ్వాసని తీసుకుంటాం వదులుతాం. సో కానీ కొన్ని,
1: ఒక నిమిషానికి మరొకసారి చెప్పండి,
0: ఒక నిమిషానికి సగటు మనిషి 17 నుంచి 21 సార్లు శ్వాసని తీసుకుంటాం, శ్వాసను తీసుకుంటాం, శ్వాసను వదులుతుంటాం. సో అలా జరుగుతూ ఉంటుంది. కానీ జంతువుల్లో కానీ ఇంకా మిగతా జంతువుల్లో కానీ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్కి కుక్కను అలాగ తీసుకుంటే అది నాలుక ద్వారా శ్వాసించటం ద్వారా చేయటం ద్వారా ఎక్కువ శ్వాసల్ని తీసుకుంటూ వస్తుంది. అందుకే దాని ఆయు ప్రమాణం కేవలం 10 ఏళ్ళే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే గనక తాబేలు ఉంది మనకి, తాబేలు కేవలం 3 నుంచి 4 సార్లు తీసుకుంటుంది. అందుకే దాని ఆయు ప్రమాణం 300 నుంచి 400 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎంత తక్కువ శ్వాసని తీసుకుంటూ వస్తే, చేస్తూ వస్తే మన ఆయు ప్రమాణం అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈవెన్ ఏనుగు కూడా అంతే, చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి దాని ఆయు ప్రమాణం ఎక్కువ, జీవితం ఆయుష్ జీవితం ఎక్కువ అన్నమాట. సో ఎందుకు మనం శ్వాసని గమనిస్తూ రావాలి, చేయాలి, ఈ శ్వాసని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారంటే యోగ పుంగవులు కానీ ఎవరైనా కానీ చేసేది శ్వాస మీద ధ్యాస పెట్టే, ఇలా వారి ఆయు ప్రమాణం పెంచుకుంటూ పోతారు. అంటే ఇప్పుడు ధ్యానం చేయటం వల్ల మనసు శాంతి చేకూరుతుంది, మనసు ప్రశాంతతను చేకూరుతుంది అంటారు. అలా ప్రశాంతతను చేకూరినప్పుడు మనం ఆ ఒత్తిడిని తగ్గించుకుంటాం. అంటే మనలో ఏదైతే మనం ఒత్తిడి ఆందోళనని మనం ఫీల్ అవుతున్నామో అవన్నీ తగ్గించుకోగలిగినప్పుడు శ్వాస ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. మరి మనం ఎక్కువగా కోప్పడ్డప్పుడు, టెన్షన్స్ పడినప్పుడు, ఆందోళన పడినప్పుడు మనం గమనించుకుంటే ఎక్కువగా శ్వాసలు తీసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే శ్వాసల్ని ఎక్కువగా అని ఇలా తీసుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అలా శ్వాస ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. అలా జరిగినప్పుడు మన ఆయు ప్రమాణం ఇంత అని మనం తీసుకొచ్చి ఉంటాం. మనకు తెలుసు ఒక బిడ్డ పుట్టినప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజుల బిడ్డ అని, 1 నెల బిడ్డ అని మనం వయస్సుని అలా మనం లెక్కిస్తూ ఉంటాం, రోజులుగా సంవత్సరాలుగా లెక్కిస్తూ ఉంటాం. అలా కాకుండా యాక్చువల్గా బిడ్డ పుట్టేది ఎలా అంటే శ్వాసలతో పుడుతుంది, అవునా? ఎందుకంటే శ్వాస ఉంటే ఆ ప్రాణశక్తి నిండుకుంటుంది, శ్వాస లేకుంటే శవం. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే గనక, అంటే మనం 1 సెకండ్ ముక్కు మూసుకుంటేనే ఉండలేం, అల్లాడిపోతాం. అలాంటిది మరి శ్వాసలతో కూడుకొని ఉన్నదే ఈ జీవితం మొత్తం కూడా. సో శ్వాసతోనే బిడ్డ పుడుతుంది, శ్వాసతోనే ఈ బిడ్డ కూడా మళ్ళీ పోతుంది. శ్వాస లేకుంటే మటుకు

0: చనిపోతారు కదా. అలా మన ఆయు ప్రమాణం శ్వాసలతో లెక్కింపుతో ఉంటుంది. అందుకే మనం ఎక్కువ ఆందోళనకు ఒత్తిడికి గురి అయినప్పుడు మన ఆయు ప్రమాణం తగ్గిపోతూ వస్తుంది. ఇలా మనం ధ్యానం చేయటం ద్వారా, మన మనసు కుదుట పడటం ద్వారా, ధ్యాన సాధన మనలో పెరిగే కొద్దీ మన ఒత్తిడి క్రమం తగ్గుతూ వస్తుంది. అలా మనం శ్వాసని పెంచుకుంటూ పోతాం. శ్వాస లెక్కింపుల్ని పెంచుకుంటూ పోయినప్పుడు మన ఆయు ప్రమాణం కూడా పెరుగుతూ పోతుంది. సో అందుకే ధ్యానానికి శ్వాసకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది, చేయాలి కూడా అనేది.
1: ఇక ముఖ్యంగా అండి, శ్వాస చాలా అవసరం అని చెప్పారు ధ్యానానికి. అయితే మనిషి మనగడకు ఆహారం కూడా అంతే అవసరం అండి. ఇక ఆహారం లేకుండా ఎంతకాలం మంచి ఉండగలడు, శ్వాస లేకుండా ఎంతకాలం ఉండగలడు, ఎందుకంటే ఆహారం లేకుండా మంచి ఎంతకాలం ఉండగలడు అనేది మనము చూసుకున్నట్లయితే, మన ఆంధ్ర రాష్ట్ర మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు 50 రోజుల పైనే వారు ఆహారం తీసుకోకుండా ఉండి తర్వాత కాలమయ్యారు. కానీ శ్వాస లేకుండా ఎంతకాలం ఉండ

0: ఉండగలడు, శ్వాస లేకుండా ఎంతకాలం ఉండగలడు. ఎందుకంటే ఆహారం లేకుండా మనిషి ఎంతకాలం ఉండగలడు అనేది మనము చూసుకున్నట్లయితే, మన ఆంధ్ర రాష్ట్ర మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు 50 రోజుల పైనే వారు ఆహారం తీసుకోకుండా ఉండి తర్వాత కాలమయ్యారు. కానీ శ్వాస లేకుండా ఎంతకాలం ఉండగలరు, ఆహారం లేకుండా ఎంతకాలం ఉండగలరు అంటే ఇక్కడ ఇది ఎట్లా అంటే సామాన్యులకు తెలియదండి. ఇది ఇది కాస్త వివరంగా వివరిస్తారు. ఎందుకంటే ఈ ధ్యానము శ్వాస అనేది పూర్వకాలంలో మునులు ఋషులు ఇట్లాంటి వారు చేసేవారు. వారు ఆహారం కూడా తీసుకునేవారు కాదంటారు. మరి ఈ కాలంలో అయితే ఆహారం తీసుకోకుండా మనం ఉండలేము, నీరసం అయిపోతాము. పొద్దున్న టిఫిన్ తినకపోతేనే నీరసం అయిపోతూ ఉంటాము. ఈవెన్ ఒక టైంలో కాఫీ తీసుకోకపోయినా కానీ ఈ నీరసం అయిపోతూ ఉంటారు, ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు. మరి ఈ తరుణంలో మనిషి ఆహారం లేకుండా ఎంతకాలం ఉండగలడు, శ్వాస లేకుండా ఎంతకాలం ఉండగలడు, మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి.
1: తప్పకుండా, చాలా చాలా మంచి ప్రశ్న ఇది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ముక్కు మూసుకుంటేనే మనకు తెలుస్తుంది ఒక క్షణం కూడా మనం ఉండలేమని చెప్పేసి. ఇందాక మీరు చెప్పినట్లుగా ఆహారం తీసుకోకుండా వారు ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు 50 రోజులు కదండి.
0: 50 పైబడే ఖచ్చితంగా
1: ఉంటారు. సత్యాగ్రహం చేసే టైంలో చాలా మంది కూడా ఉన్నారు కదండి సార్, ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నారు. కానీ దాని ఆల్టర్నేట్ గా నిమ్మరసంతో పాటుగానో లేకపోతే ఏదో తీసుకుని ఉంటారు. సో తీసుకొని కూడా ఉండొచ్చు, ఆహారం లేకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మన శరీరానికి ఏ విధంగా అలవాటు చేస్తే అలాగే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పుకుంటాను, నేను ఒకప్పుడు ఆకలికి ఉండలేకపోయేదాన్ని సార్. కంపల్సరీగా టైం టు టైం ఫుడ్ అనేది ఉండాలి. బట్ ఇప్పుడు నాలో ఈ ధ్యానం ద్వారా ఆలోచించగలిగే శక్తి ప్లస్ ఏదైనా సరే తట్టుకొని ఉండగలిగేంత సామర్థ్యం అది వచ్చినప్పుడు, సో నాకిప్పుడు నేను టిఫిన్ చేయకపోయినా ఉండగలుగుతున్నాను, బట్ దాని ఆల్టర్నేట్గా కూడా నేను తీసుకుంటున్నాను. బట్ టిఫిన్ కంపల్సరీ ఈ టైంకే ఉండాలి, ఫుడ్ ఈ టైంకే ఉండాలి అనేది అయితే లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాగ లేను. ఏదైనా సరే ఉండగలిగేంత సామర్థ్యం నాకు ఇచ్చింది ఈ ధ్యానం. అలాగే ఇంకొకటి ఏంటంటే, శ్వాస లేకుండా ఉండగలమా? అస్సలు ఉండలేం సార్. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక బిడ్డ జన్మ తీసుకున్నప్పుడు శ్వాసతోనే ఉంటుంది, శ్వాసతోనే మళ్ళీ వెళ్ళిపోతాం. కాబట్టి ఒక క్షణం కూడా మనం ముక్కు మూసుకొని ఉండలేం. కానీ శ్వాస పైన ఆధారపడి శ్వాసని మనం గమనిస్తూ ఉండటం ద్వారా కొన్ని రోజులు మనం ఉండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా అని నిరూపించారు 2018లో. మనకు థాయిలాండ్లోనో టిబెట్లోనో ఒక యోగా మాస్టర్ పిల్లల్ని తీసుకొని ఒక గుహలోకి, అక్కడ వాళ్ళంతా కూడా వెకేషన్కి వెళ్తే అక్కడ ఒక గుహలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటే అక్కడ వాళ్ళ మాస్టర్ ఏం చేశారంటే, చిన్న పిల్లలందరూ కూడా కేవలం 10-12 ఏళ్ల వయసున్న ఆ పిల్లలే అక్కడికి తీసుకెళ్లటం జరిగింది. వాళ్ళని భయపెట్టకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ వారిని శ్వాసని గమనిస్తూ ధ్యానంలో కూర్చోపెట్టారు ఆయన. 18 రోజులు కూర్చోపెట్టారు సార్. కేవలం అక్కడ ధారగా పారుతున్న ఒక చుక్కు చుక్క నీటిని తాగుతూ వాళ్ళు ఉన్నారు, కేవలం శ్వాసని గమనిస్తూనే, శ్వాస మీద ధ్యాస పెడుతూనే వాళ్ళు అక్కడ ఎంతో శక్తిని పుంజుకొని తీసుకొని వాళ్ళు ఆహారం ఏమీ కూడా లేకుండా ఆ 18 రోజులు ఉండగలిగారు చిన్న వయసు పిల్లలు. కాబట్టి హ్యాపీగా ఉండగలరు సార్. శ్వాస కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగలరేమో కానీ శ్వాసను గమనించకుండా పూర్తిగా అయితే మటుకు ఉండలేరు సార్.
0: చాలా సంతోషం అండి, చక్కని విషయాలు తెలియజేశారు. ఇక కోపం వచ్చినప్పుడు శ్వాసలో మీరు ఇందాకనే చెప్పారండి, శ్వాసలో మార్పులు చాలా ఉంటాయి అంటే శ్వాస ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నారు. ఈ మార్పు వచ్చినప్పుడు మనకు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామా, లేకుంటే సురక్షితంగానే ఉంటామా? అంటే మనిషి అన్నాక ఏదో ఒక విషయంలో కోపం అనేది వస్తుంది. కోపం అనేది వచ్చినప్పుడు శ్వాస పెరుగుతుందని ఇందాక మీరు తెలియజేశారు. శ్వాస పెరిగినప్పుడు మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయండి, మరి ఈ మార్పుల్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయా? మంచిగానే మళ్ళీ నార్మల్ అవుతారా వీళ్ళు?
1: మీరు అన్నట్లుగా కోపం వచ్చినప్పుడు మనలో ఎలాంటి మార్పులు వస్తాయి అని కదండి సార్.
0: అవునండి,
1: ఖచ్చితంగా సార్. ఇందాకనే నేను చెప్పాను మా అనుకున్నట్లుగా కోపం వచ్చినప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీతో ఉంటాం. నేను మీ పట్ల బిహేవియర్ నాది ఎలా ఉంటుందంటే నా పైన నాకు స్పృహ కోల్పోయేటట్టుగా ఉంటుంది నా ప్రవర్తన. నా పైన నాకు స్పృహ ఉండదు, నేను ఊరిక కోప్పడి గట్టి గట్టిగా అరిచేస్తుంటాను. నా పైన నాకు స్పృహ కోల్పోవడంతో పాటుగా నేను ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది కూడా నేను పూర్తిగా వినను, వినే పరిస్థితిలో నేను ఉండను. కేవలం నా కోపానికే నేను

0: ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటా. నేను చెప్పేది ఇక్కడ ఎందుకు కాదు, నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి కదా అనే ఇదితోనే ఉంటాము ఒకటి. అండ్ ఆ కోపం కూడా పలు రకాలుగా వస్తుంటుంది కదండి సార్, ఒక రకంగా ఏం కాదు. నాలో ఉండే స్ట్రెస్, నేను ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చింటాను అక్కడ నుంచి తీసుకొచ్చిన స్ట్రెస్ ఒకటి ఉంటుంది, నా మాట వీళ్ళు వినలేదు ఎందుకన్న ఒకటి ఉంటుంది, ఇంట్లో వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ కోపానికి కారణం అయ్యిండొచ్చు, కానీ ఆ కారణం ఏంటనేది నాకుగా అవగాహన అనేది ఉండదు. సో నేను అక్కడ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఓవర్గా నేను ఇదైపోయి ఇప్పుడు ఒక వ్యక్తి పైన నేను కోప్పడేటప్పుడు నాకు తెలియని ఆందోళన దాని అన్నింటికి కూడా నేను గురి అవుతూ ఉంటాను. అక్కడ నాకు తెలియకుండానే నాకు జరిగిపోతాడు, కానీ అలా కాకుండా అప్పుడు శ్వాసలు ఎక్కువగా ఖర్చు అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా నాలుక బయట పెట్టుకునే శ్వాసిస్తుంటుంది కుక్క, నాలుకని బయట పెట్టుకొని ఎక్కువగా అది తీసుకుంటుంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కానీ నాలుకని ఎక్కువ బయట పెట్టుకునే చేస్తుంటుంది. అక్కడ కూడా శ్వాసలు ఎక్కువ ఖర్చు అవ్వటం ద్వారా దానికి ఆయు ప్రమాణం తగ్గిపోతుంది అని చెప్పాను. ఇక్కడ కూడా అలాంటి ప్రభావం మన పైన చూపుతుంది, మన కోపం ఒత్తిడి అదంతా కూడా మన పైన ప్రభావం చూపించి ఆ శ్వాసల క్రమం తగ్గిపోతుంది.
1: ముఖ్యంగా అండి ధ్యానానికి ఒక వెన్నెముక శ్వాస అని ఒక కొలికి వచ్చానండి నేనైతే. శ్వాసని గమనించడం ద్వారా మనం ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు అంటారా?
0: షోర్గా తగ్గించుకోవచ్చు సార్ ఒత్తిడిని. నేను చెప్పినట్లుగా వర్తమాన స్థితిలో ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వాసని గమనించడం ద్వారా ఈ వర్తమాన క్షణంలో నేను ఉంటాను. ఉన్నప్పుడు ఒత్తిడి ఎలా వస్తుంది చెప్పండి? నేను అనవసరమైన విషయాలని గురించి ఆలోచించినప్పుడు నాకు ఒత్తిడి కలుగుతుంది. ఇందాక నా మనసు మనం అనుకున్నట్లుగా భూతకాలంలోనే ఉంటది, భవిష్యత్ కాలంలోనే ఉంటది, నా మనసు ఈ క్షణంలో ఉండదు. ఈ క్షణంలో నేను చెయ్యదలుచుకున్నా లేదు, ఇక్కడ మీతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడైనా లేదు, నా ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఉన్నప్పుడైనా కూడా అక్కడ ఉంటూ కూడా నేను నా మనసు ఎక్కడో ఉంటుంది. అంటే బాడీ ఇస్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నట్లుగా. సో శరీరం ఎక్కడుంది కానీ నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఒత్తిడికి గురి అవ్వదండి? ఖచ్చితంగా గురి అవుతుంది. అలాంటి ఒత్తిడిని తగ్గించేలా చేస్తుంది శ్వాస. ఇది జస్ట్ మన సహజంగా జరిగే శ్వాస పైన దృష్టి పెడితే చాలండి, మనం స్పెషల్గా కావాలని మనం తీసుకోవడం వదలడం అలా చేయకూడదు. కేవలం మీరు నేను ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటుంటే నాలో నాకు తెలియకున్న ముక్కు రంధ్రాల ద్వారా సహజంగా జరుగుతూ వస్తుంది కదా, దానిని గమనిస్తూ ఉంటే కనుక నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందంటే ఆలోచనల క్రమస్థితి తగ్గుతుంది. అంటే భవిష్యత్తులో ఉండము, గతంలో ఉండము, ఇక్కడనే ఉంటాం. అంటే ఈ శ్వాసని ఇప్పుడు గమనిస్తున్నప్పుడు ఈ క్షణంలో గమనిస్తున్నట్టే కదా లెక్క, ఈ క్షణంలో మనం ఉన్నట్టే కదా లెక్క. సో కాబట్టి వర్తమాన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం వేటి గురించి ఆలోచించాం, వేటి గురించి పట్టించుకోం, ఎవరి గురించి ఆలోచించాం, నాకెవ్వరు అక్కడ ఉండరు, కేవలం నేను మటుకే ఉంటాను. కాబట్టి ఆ శ్వాసను గమనించేటప్పుడు అక్కడ ఒత్తిడి క్రమస్థితి ఆ క్రమం తగ్గుతూ వస్తుంది. అలా మనకి క్రమం తగ్గుతూ వస్తున్నప్పుడు మన మనస్సు కూడా ప్రశాంతత చేకూరుతూ వస్తుంది.
1: మరొక ప్రశ్న అండి, శ్వాస మనకు ఏమి నేర్పుతుంది, అలాగే ధ్యానంలో అత్యంత సులభమైన సాధనం ఏంటో తెలియజేస్తారండి?
0: శ్వాస ప్రతి క్షణం మనం అవగాహనతో ఉండేటట్టుగా నేర్పుతుంది, ఎరుకని నేర్పుతుంది. ఇందాక ఒక క్వశ్చన్ వేశారు సార్, కోపం వచ్చినప్పుడు ఎలాంటి స్థితి ఉంటుంది, సో మీరు ఎలాంటి ఒత్తిడిని మీరు ఇది చేస్తారు, అక్కడ ఓవర్కమ్ చేస్తారు, ఎలా చేస్తారు శ్వాసతో అలా అని చెప్పారు, అడిగారు కదా. ఇందాకనే మనం అన్ని చెప్పుకున్నాం, ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉన్నాయి. సో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా ఈ క్షణంలో నేను ఉన్నప్పుడు ఒత్తిడికి గురి అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు గురి అవ్వను సార్. ఇంకొకటి ఏంటంటే నేనెందుకు మీ పట్ల కోపంగా ప్రవర్తించాలి అన్న అవగాహన నేర్పిస్తుంది. అవసరమా నేను ఇక్కడ కోపగించుకోవటం? ఎస్ అఫ్ కోర్స్ ఎమోషన్స్ ఉంటాయి, నా ఎమోషన్ నేను బయట పెట్టుకోవాలి కదా అని కూడా మాట్లాడుతుంటాను సార్. నేను ఓపెన్గా చెప్పుకోవాలి కదా, నేను లోపలనే అట్లాగే సప్రెస్ చేసుకుంటా, అంటే లోపలనే అట్లనే దిగమింగుకుంటూ ఉండకూడదు కదా, నేను బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి కదా అని అంటా. అది 100% ష్యూర్ అండి, చెయ్యాలి కూడా. కానీ నేను ఎందుకు ఇక్కడ కోప్పడుతున్నాను అన్న అవగాహనని ఎరుకని తీసుకొస్తుంది శ్వాస. అందుకు శ్వాసని గమనిస్తూ ఉండటం ద్వారా ఇలాంటి ప్రత్యేకతలు మనలో వస్తూ ఉంటాయి సార్.
1: కండి మరొక ప్రశ్న అండి, శ్వాసను గమనించడం ఎక్కడ ప్రారంభించాలి? అంటే మీరు ఇందాక చెప్పారు గట్టిగా శ్వాసను తీసుకోవడము, గట్టిగా శ్వాసను వదలడము, ఇది కాదు ధ్యానం అంటే. మామూలుగా మనము రోజువారీగా ప్రతి నిమిషం మనం ఎలా చేస్తున్నామో అలాగనే మనము తీసుకుంటే సరిపోతుంది శ్వాస అని చెప్పారండి. ఇంకా శ్వాసను గమనించడం ఎక్కడ ప్రారంభించాలా, ఎలా ప్రారంభించాలా, ఎలా తెలుసుకోవాలా, ఇది తెలియజేస్తారు.
0: ఎగ్జాక్ట్లీ

0: పారాలైజర్ మన ముక్కు రంధ్రాల దగ్గర. మనం ఇక్కడ వేలు పెట్టుకుంటే మన లోపలికి బయటకి వచ్చే గాలి స్పృశిస్తుంది, మన వేలికి స్పర్శిస్తుంది. సో ఎలా? వేడి గాలి, చల్లగాలి రెండు స్పృశిస్తుంది మనకు. సో ఆ రంధ్రాల దగ్గర మనం గమనిస్తూ ఉండాలి, లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని. కొంత మనకు అలవాటు అయ్యేంత వరకు కూడా ఒకవేళ మనం గమనించదలుచుకుంటే వేలు పెట్టి అబ్జర్వ్ చేసుకోవచ్చు, అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో లేదు మనం గమనించవచ్చు అంటే వ్రేలలో వ్రేళ్ళు పెట్టుకొని జస్ట్ అలా మనం కూర్చునేసేసి ఎక్కడైనా కూర్చోవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు కానీ, నిష్టలు కానీ, సో ఎలాంటి కండిషన్స్ కానీ ఏమి కానీ లేవు. మనం చైర్లైనా కూర్చోవచ్చు, కింద అయినా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట. కేవలం మనం వ్రేలలో వ్రేళ్ళు పెట్టుకొని మన ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసని గమనిస్తూ, అంటే సహజంగా మనలో జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ కూర్చోవాలి.
1: ధ్యానంలో శ్వాస అనేది ప్రధమమైన ప్రక్రియ అని చెప్పారు. ఇక పోతే ధ్యానానికి శ్వాసని ఒక గురువులాగా భావించవచ్చు అంటారా?
0: తప్పకుండా భావించవచ్చు సార్, ఎందుకంటే అది సహజంగా జరిగే ప్రక్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక అన్నట్లుగా మనల్ని వర్తమాన స్థితిలో ఉంచుతూ, ఈ క్షణంలో ఉంచుతూ మనకి ఎన్నో నేర్పిస్తుంది, సహజంగా మనకి బోధనలు ఎన్నో చేస్తుంది. ఈ శ్వాసాన్ని గమనిస్తూ కూర్చోవటం ద్వారా మనలో అంతరంగం మేల్కొంటుంది. మనం అంటాం కదండి, మీ అంతరాత్మ చెప్పినట్లుగా విను. ఏదైనా సరే మన అంతర్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, నీ ఆత్మసాక్షిని నువ్వు అడుగు. ఏదైనా సరే అది కరెక్టా తప్ప, ఇది ఒప్ప ఇది తప్ప అనేది కూడా మనకి చెప్తూ ఉంటుంది అనేది పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. నీ అంతరాత్మ బోధన విను, నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదని మనకు తెలియ చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. కానీ ఆచరణలో పెట్టట్లేదు. ఏదైనా సరే, ఏ విద్యనైనా సరే మనం ఆచరణలో పెడితేనే మనం ముందుకు వెళ్తాం మన జీవితంలో. గురువులేని విద్య గుడ్డి విద్య, ఎలాగో నేర్చుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టకపోతే అది గుడ్డి విద్యతోనే సమానమవుతుంది. అక్కడికి మనం వదిలేస్తాం, ఏదో వింటున్నాం వెళ్తున్నాం. అలా కాకుండా మనం శ్వాసని గమనిస్తూ రావటం ద్వారా మన లోపలికి ప్రయాణం జరుగుతుంది. ఇంతవరకు మన ప్రయాణం ఎంతసేపున్నా కూడా బాహ్యంగానే ఉంది, అంటే బయట వైపుకే ఉంది. ఆ అవతల వ్యక్తిపైనే నా ధ్యాస అంత ఉంది, అవతల విషయాలపైన దృష్టి ఉంది, అలాగే ఉంది తప్ప నా పైన నాకు దృష్టి లేదు, నా పైన నాకు అవగాహన లేదు, నేనంటే ఏంటో నాకు తెలీదు. ఈ ధ్యానం ద్వారా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అని ఎందుకు చెప్పానంటే మనల్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనల్ని మనకు పరిచయం చేస్తుంది, అంటే నేను ఎలాగైతే ఉన్నానో అలాగే నన్ను పరిచయం చేస్తుంది సహజంగా. ఇలా చేయడం ద్వారా నా అంతర ప్రయాణం, అంటే నా లోపలికి ప్రయాణం చేయటం ద్వారా, ప్రతి విషయం పైన అవగాహన నాకు వస్తూ ఉండటం ద్వారా, రావటం ద్వారా, అప్పుడు నా పైన నాకు ఎరుక కలుగుతూ నాకు అంతర ప్రబోధాలు, లోపల నుంచి నాకు ఒక సందేశాలు రావటం, నువ్వు ఇలా ఉండటం కాదు, ఇలా ఉండాలి. నువ్వు ఎదుటి వ్యక్తికి నువ్వు వేలెత్తి చూపే ముందు నీ వైపుగా నువ్వు వేలెత్తి చూసుకో, నీ వైపు 4000 ఉన్నాయి కదా అది చూసుకో, నీ వైపు నువ్వు దృష్టి మరల్చుకో, నువ్వంటే ఏంటో తెలుసుకో, నీ పైన ముందుగా అవగాహన చేసుకో అనే విషయాలన్నింటినీ కూడా తెలియచేస్తుంది శ్వాస మీద ధ్యాస, శ్వాసని గమనిస్తూ రావటం ద్వారా. అందుకే మనకు శ్వాస గురువు అవుతుంది సార్. సహజంగా ఎలాగైతే మనం గమనిస్తూ ఉంటామో అలా సహజంగా మనకు ఒక గురువు అవుతుంది శ్వాస.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి ఇందుమతి గారు. శ్వాస మీద ధ్యాస, ధ్యాస ద్వారా ధ్యానం, ధ్యానం ద్వారా మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంటుందని తెలియజేశారండి. ప్రతి సంవత్సరం జూన్ 21న మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరుపుకుంటున్నామండి.
0: అవును సార్.
1: ఈ మరి ముందుగా మా శ్రోతలకు మీరు సందేశం ఇయ్యదలుచుకున్నారా?
0: యోగా డే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం. మనకు ప్రధాన మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఈ అంతర్జాతీయ యోగా డే అనేది రావడం, జూన్ 21న జరుపుకోవటం, అందరం కూడా ఒకే వేదికగా చేరుకొని యోగాని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. నేర్చుకున్న విషయాన్ని నేర్చుకోవాలి. యోగా అనేది మన శరీరానికి సంబంధించినది. యోగ ప్రక్రియలు మొత్తం కూడా మన శరీరంలో ఉండే వ్యవస్థను మొత్తాన్ని కూడా ఒక చోటకు తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది యోగా చేయడం ద్వారా. ఇది దేశవ్యాప్తంగా కూడా, అంతర్జాతీయంగా కూడా మనం జరుపుకుంటున్నాం. అలాగే ధ్యానాన్ని కూడా చేయాలి అని చెప్తున్నాం సార్. ధ్యానం కూడా చేయాలి. ధ్యానం మనసుకు ప్రశాంతతనిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్తో నేను ఇది ముగించేస్తాను సార్. ఇంతవరకు కూడా మనకు ఏం తెలుసా అంటే శరీరానికి

0: విశ్రాంతినివ్వాలనే తెలుసు. మనసుకు విశ్రాంతినివ్వాలన్న విషయం మనకు తెలియలేదు సార్. ధ్యానం ద్వారా మన మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. ధ్యాన సాధన ద్వారా మనలో విశ్రాంతి పెరుగుతూ రావటం ద్వారా ఒత్తిడి ఆందోళన నుంచి మనం తప్పుకోగలుగుతాం సులువుగా. అందుకే ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నాను సార్. ధ్యానం ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి, తప్పకుండా కూడా చెయ్యాలి. సో ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను, ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతకంటే ముందుగా ఈ జూన్ 21వ తేదీన ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామో ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను సార్.
1: చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ధ్యానం గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎంతో విలువైన సమాచారాన్ని, తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ధ్యానము ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు దాని ప్రాముఖ్యత ఉంది, ఎంతో ముఖ్యమైనదిగా మీరు అభివర్ణించి చెప్పారండి. దాని ప్రాముఖ్యత కూడా తెలియజేశారు, మరి మంచి అవగాహన కూడా కల్పించారండి మా శ్రోతలకు. మీరు ఇచ్చిన ఈ విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా మా శ్రోతలు అవలంబిస్తారని ఆశిస్తూ మరి మీకు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: శ్రోతలంతవరకు ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం చేయడం ఎంతవరకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత యోగా మాస్టర్ శ్రీమతి జిఎస్ ఇందుమతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: అల్లరి మొగుడు చిత్రం నుంచి చిత్ర ఆలపించిన పాట సంగీతం ఎంఎం కీరవాణి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఆచార్య ప్రఫుల్ల చంద్రారే వర్ధంతి. ఈరోజు భారతదేశపు ఆధునిక రసాయన పరిశ్రమలకు ఆద్యుడు ఆచార్య ప్రఫుల్ల చంద్రారే. బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాలో 1861 ఆగస్టు 2 జన్మించారు. తొలి విద్యాభ్యాసం గ్రామంలో మొదలైన 1870 వారి కుటుంబం కలకత్తా రావడంతో అక్కడ కొనసాగింది. 10 వయసులో లాటిన్ గ్రీక్ భాషలు నేర్చుకున్న ఆయన 1879 ప్రవేశ పరీక్ష రాసి మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేరారు. లండన్ వర్సిటీ ఫెలోషిప్ సాధించి 1882 బ్రిటన్ వెళ్లి ఎడిన్బరోలో బీఎస్సీలో చేరారు. 1887 డిఎస్సీ సాధించారు. ఇంతటితో ఇవాల్టి కాంత్రికలు కార్యక్రమం సమాప్తం.

0: last night. More from our West Asia correspondent.
1: The announcement of a US-Iran peace framework has triggered cautious optimism across West Asia, with regional governments welcoming efforts to end months-long conflict. The agreement, which is due to be formally signed in Switzerland on Friday, includes plans to reopen the Strait of Hormuz and extend a ceasefire while negotiations continue. Oil markets reacted positively, with prices falling on expectations of improved energy supplies. Despite the breakthrough, major challenges remain. The full text of the agreement has not been released and disagreements persist over sanctions relief, Iran's nuclear program, and future navigation rules in Strait of Hormuz. Regional tensions also remain high, particularly in Lebanon, where Israel has indicated that it will maintain military positions in certain areas despite the broader diplomatic initiative. The coming days will determine whether the framework can evolve into a durable peace agreement for the region. Vinod Kumar for Akashvani News from Dubai.
0: In the FIFA World Cup 2026, tiny Cape Verde, making its historic first appearance at the World Cup, produced an extraordinary performance to secure a 0-0 draw with global heavyweights Spain. Cape Verde's 40-year-old goalkeeper, Vizinha, delivered a heroic performance as his side held Spain to a 0-0 draw. Earlier, Belgium and Egypt also drew 1-1 in their Group G opening match at Seattle Stadium. Egypt came close to securing their first ever World Cup victory, but were denied by a quick response from Belgium's substitutes under the intense heat. Saudi Arabia and Uruguay also drew 1-1 in their opening match of Group H in Miami Stadium in the US this morning. Abdullah Al-Amri scored on a rebound in the 41st minute for Saudi Arabia, and Uruguay's Maxi Araujo responded with an equalizer in the 80th minute. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Sunil. The peace deal between US and Iran is prominently noted on the front pages of dailies. US and Iran reach deal to end war, reopen Hormuz, headlines the Indian Express. US-Iran strike tentative peace deal as Israel refuses land pullback, reads the headline in the Statesman. Prime Minister Modi will lead the main event of the International Day of Yoga 2026 celebrations in Kolkata on June 21, writes the Asian Age. In its editorial piece title Label Truth, the Tribune argues that FSSAI's action against misleading food labels is necessary, but only a first step. And that is back to you, Sunil.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Slovakia confers its highest honor, Order of the White Double Cross First Class, on Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avignon, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
4: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయూ విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భూమి పూజ, ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు.

0: పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ది, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సర్కస్ రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన పాట. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా సర్కస్ రాముడు చిత్రం నుంచి ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కర్నూలు జిల్లా చిత్తార వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూర్ కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాల నరసింహ, మహమ్మద్ సన్నతుల్లా, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజాక్ వీరందరి కోసం అనుబంధం చిత్రం నుంచి ఈ పాట

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: अभिरुचि कार्यक्रम लो तर्वात पाटन कोरुतुन्न श्रोतलु నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థికాచారి శ్రీకాంతాచారి శ్రీనివాసాచారి సన్నిచారి మేర భూమయ్య వీరి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు బాబూరావు రజని కోటి రాము పైడితల్లి రవికుమార్ పువ్వుల ఈశ్వరరావు భాస్కర్రావు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పృథ్వీనారాయణ పృథ్వీరాజ్ రుద్రగణేష్ వీరందరి కోసం బలిపీఠం చిత్రం నుంచి ఈ పాట
2: మారాలి మారాలి మనుషుల

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: అగ్నిపర్వతం చిత్రం కోసం ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, మురదిగడ్డ ఆర్య నగర్ సమాజ్ శ్రోతలు, సికింద్రాబాద్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, మత్తమ్మ, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుకా, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం ఇంద్రమకాలి నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, విన్నీ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్. అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మా. వీరందరి కోసం శివమెత్తిన సత్యం చిత్రం నుంచి కేజే యేసుదాస్, వాణిజేరం ఆలపించిన పాట, సంగీతం జేవి రాఘవులు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: కర్మలో తర్వాత పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి చెంచల, విష్ణు, కార్తీక్, శాంతి, సంతోష్, విచారెడ్డి, చక్రపాల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, సర్దార్, జావేద్, వెంకట నరసింహ యాదవ్, బాలు వెంకటయ్య, నరసింహ యాదవ్, కవిత, మంజుల, ప్రసన్న, శ్రీదేవి, అరుణ, అనిత, లక్ష్మీ, జ్యోతి, మమత, సింధూర, రామ్, నాగేంద్ర గౌడ్, అయ్యనగౌడ్, రవీందర్ గౌడ్, చిన్న, కురుమయ్య నాయుడు, తిరుపతి నాయుడు, సరస్వతి, అనుష, శిరీష, మురళీరాజ్, వెంకటకృష్ణ, వెంకటకృష్ణంరాజు, వీరందరి కోసం జోబిదొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత ఆలయ శిఖరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు బి క్యాంపరారు నగరం నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, మద్దయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్, అలాగే జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఆలయ శిఖరం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఆకలి రాజ్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్, అలాగే సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వరి, లక్ష్మి, దుర్గయ్య, కృష్ణవేణి వీరందరి కోసం ఆకలి రాజ్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట

0: పోతే మాన్లే, మీ మామకు కాపిచ్చొత్తా.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
2: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
3: ఉంది సార్.
2: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
3: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
2: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
3: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 2 ఉండప్పా, వదిలేసు.
2: 50 లక్షలు
3: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
3: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
4: ఇరనా ఉండు.
3: ఉండప్ప, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
3: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
4: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
3: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
4: అందుకోసం ఫోన్ చేసింది.
3: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
4: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
3: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
4: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
3: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
5: అభిరుచి కార్యక్రమంలో చివరిగా స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, బరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అదిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే సాయినగర్ వనస్థలిపురం నుండి హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, అలాగే కర్నూలు మధుర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, శాంతి, విజయ్, ఉపజ్ఞ, నవిజ్ఞ, చంద్రశేఖర్, రాము, మహాలక్ష్మి, నవ్య, లక్ష్మీనారాయణ, విజయ, శారద, లక్ష్మణ్, వాసవి, వైష్ణవి, బాలాజీ, అలాగే జోగులమ్మ గద్వాల జిల్లా ఇటికాల మండలం వల్లూరు గ్రామం నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మార్తమ్మ, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమే సల్మా, అహిల్, లుబానా, షహన్, వీరందరి కోసం స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట.

0: వినపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:55 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో సమత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: కర్నూలు కొత్తపేట ఎస్ఎస్ నగర్ సమత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత మౌనిక. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన గీతం అయిన జయ జగత్తో ప్రారంభించడానికి వస్తున్నారు మౌనిక, తులసి, గ్లాడిస్, రాణి, సుమత్, దివాకర్. జయ

0: తరువాతి కార్యక్రమం చిట్టి గీతాలు పాడడానికి వస్తున్న చిన్నారులు చక్రి, చిన్నారి, అక్షయ, వైశు, అనీస్.
1: చెరువులోని కొంగ చేపలు పట్టే దొంగ, దొరికిన చేపలు మింగ, దొరకకపోతే బెంగ.
2: రింగ్ రింగ్

గారాజు కొడతాడు పెద్ద ఫోరు. మూరేడు మూరేడు మీసాలు, బారేడు బారేడు గడ్డాలు, గుర్రాల సవారి, పులిని చూస్తే ఫరారి. తడిచింది చాలు ఇక బయలులోనికొస్తే మేలు, తడిచింది చాలు ఇక బయలులోనికొస్తే మేలు. జలుబు చేస్తే కష్టం, జ్వరమొస్తే నష్టం. జలుబు చేస్తే కష్టం, జ్వరమొస్తే నష్టం. ఇకపై నీ ఇష్టం, ఇకపై నీ

రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడి తెలుగులోకి అనువాదమైన ఎవరు కేక విని అనే పాట పాడడానికి వస్తున్నారు దివాకర్ రాణి మౌనిక గ్లాడిస్ తులసి సుమంత్.

0: ఒకడవే పదవి. ఇప్పుడు ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవి.
1: తరువాత తమ పొడుపు కథలతో మన మెదడుకు మేత పెట్టడానికి వస్తున్న చిన్నారులు తేజు, మాలిక్, కీర్తన, సిర్వల్లి.
2: సన్నని సంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు, ఏమిటది ఏమిటది. సూది, ఆకు చిటికేడు కాయ మూరుడు, ఏమిటది ఏమిటది. మునక్కాయ,
3: కారుగాని కారు పరుగులో మహాజోరు, ఏమిటది ఏమిటది. పుకారు, వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేది ఏమిటది ఏమిటది. నది,
4: ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటుంది, ఏమిటది ఏమిటది. ఇస్తరాకు, అవతల ఏటి దగ్గర ఒకరు ఇవతల ఏటి దగ్గర ఒకరు, అవి రెండు కలిస్తే గాని రాగాలు రావు, ఏమిటది ఏమిటది. పెదవులు,
2: సంత మొత్తం తిరిగొస్తాడు సమానంగా పంచుతాడు, ఏమిటది ఏమిటది. తక్కడ, ఇంట్లో మొగ్గ బయట పువ్వు, ఏమిటది ఏమిటది. గొడు,
1: మన రాజ్యాంగ కర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పడానికి వస్తుంది మౌనిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అతని తల్లిదండ్రులు భీంభాయ్, రామ్జీ, మాలోజీ సక్సల్. వీరికి ఈయన 14వ సంతానం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ అంబేద్కర్. కూలి పనులు చేసి వచ్చిన డబ్బులతో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఆయన తెలివితేటలకు మెచ్చి బరోడా మహారాజు ఉన్నత విద్యలకు సహాయం చేశాడు. ఆయన అఖిల భారత ఆర్థిక చరిత్రపై పరిశోధనపై పిహెచ్డి పట్టాను కొలంబియా విశ్వవిద్యాలయంలో పొందారు. అప్పటి నుండే డాక్టర్ అంబేద్కర్ అని పిలిచేవారు. లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం పూర్తి చేశారు. రాజనీతి శాస్త్రంలో ఉత్తీర్ణుడైనారు. ఆయన నాయకత్వంలో ముసాయిదా కమిటీ ఏర్పడింది. వీరు రచించిన రాజ్యాంగంని ప్రభుత్వం 1949 నవంబర్ 26న ఆమోదించింది. అది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆయనని మోడ్రన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో సత్కరించారు. ఆయన ధైర్య సాహసాలకు ప్రజలు బాబా సాహెబ్ అని పిలిచారు. 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. భారత ప్రభుత్వం 1990న ఆయనకు భారతరత్నతో పురస్కరించారు. రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు, నేను రాజ్యాంగం గొప్పలు చెప్పను, ఎందుకంటే రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాళ్ళు సరిగ్గా లేకుంటే అది వ్యర్థం అవుతుంది. ప్రశ్నించడంలోని గొప్పదనం గురించి పద్య రూపంలో చెప్పడానికి వస్తుంది తులసి.
5: ప్రశ్న నుండి పొట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రభావము, ప్రశ్న లేక ప్రగతి, ప్రశ్న అర్ధకంబుర, నవయువాల బాట, నార్ల మాట భావం. ప్రశ్నించడం వల్లే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది.
1: దేశమును ప్రేమించుమన్నా అంటూ దేశభక్తి గీతం పాడడానికి వస్తున్నారు మౌనిక, తులసి, గ్లాడిస్ రాణి.

రచించింది ఎవరో తెలుసా మౌనిక? గురజాడ అప్పారావు గారు. రా చిన్ని పిల్లలారా అంటూ పాట పాడడానికి వస్తున్నారు చిన్నారులు. తేజు సాయి.

0: కోడి ఆడి పాడుదామరా. లార చిన్ని పిల్లలార రార చిట్టి తల్లల ఆటపాటలు ఎన్నో కూడి ఆడిపాడుదాం, ఆటపాటలు ఎన్నో కూడి ఆడిపాడుదాం, ఆటపాటలు ఎన్నో కూడి ఆడిపాడుదాం.
1: తమ హిందీ చిట్టి పాటలతో మనల్ని ఆనందపరచడానికి వస్తున్న చిన్నారులు అక్షయ, చిన్నారి, తేజు.

0: తిత్లీ
1: బంగారు ఈకల హంస అనే కథ చెప్పడానికి వస్తున్న తులసి.
2: కథ బంగారు ఈకల హంస. ఒక నిరుపేద స్త్రీ తన ఇద్దరి కుమార్తెలతో సరస్సు పక్కన ఉన్న గుడిసెల్లో నివసిస్తుంది. ఆ సరస్సులో బంగారు ఈకలున్న ఒక అందమైన హంస ఉంది. పేదరాలి కుటుంబం కష్టాల్లో ఉందని, వారికి ఏదైనా సహాయం చేయాలని హంస అనుకుంది. ఆ పేదరాలి గుడిసె దగ్గరికి వెళ్ళి, మీరు చాలా దీనావస్థితిలో ఉన్నారని తెలిసింది. నేను అప్పుడప్పుడు వచ్చి ఒక బంగారు ఈకను ఇస్తుంటాను, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోండి అంది. ఆ తల్లి కూతుర్లు చాలా సంతోషించారు. హంస దయ వల్ల వారి జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది. తొందరలోని పేదరాలికి దురాశ మొదలయ్యింది. ఆమె తన కూతుర్లతో, ఈ హంస ఎన్నడైనా మనకు సహాయం చేయడం మానేస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకే ఈసారి అది వచ్చినప్పుడు దాని ఈకలన్నీ ఒకేసారి పీకేయాలి అంది. కూతుర్లు తల్లితో, హంస మన పట్ల చాలా దయతో ఉంది, మనం అలా చేయకూడదు, దానివల్ల హంస బాధతో విలవిలలాడుతుంది అన్నారు. కానీ తల్లి తన ఆలోచన విరమించుకోలేదు. మళ్ళీసారి హంస యథాప్రకారం వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఒకసారిగా దాన్ని పట్టుకొని దాని ఈకలను పీకడం మొదలుపెట్టింది. కానీ ఏదో మంత్రం వేసినట్టుగా పీకిన ప్రతి బంగారు ఈక ఎందుకు పనికిరాని మామూలు ఈకలాగా మారిపోసాగింది. హంస ఆ పేదరాలి వైపు తిరిగి, నేను మీకు ఉపకారం చేయాలనుకున్నాను, కానీ నేనిచ్చిన దాంతో మీరు సంతృప్తి చెందలేదు, నేను ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి అంటూ హంస ఎగిరిపోయింది. మళ్ళీ దాని జాడలేదు. నీతి కలిగిన దాంతో తృప్తిపడు, దురాశ పతనానికి దారి తీస్తుంది.
1: కడలి నీరు కడుపు నిండా అనే పాటతో మన ముందుకి వస్తున్నారు తులసి, రాణి, గ్లాడిస్.

0: బాలిక గుద్దలు గుద్దేరు, నులక మంచం వేసేరు,
1: నూరు గుద్దలు గుద్దేరు.
2: కార్యక్రమంలో చివరిగా నిర్మల సుర గంగా జల అనే దేశభక్తి గీతంతో మన ముందుకి వస్తున్నారు గ్లాడీస్, రాణి, తులసి, మౌనిక.

0: నిలయం.
1: ఇంతవరకు మీరు కర్నూలు కొత్తపేట ఎస్ఎస్ నగర్ సమతా పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత మౌనిక, నిర్వహణ శ్రీ నిక్షిత్ గారు, సహకారం శ్రీ అబ్దుల్లా గారు మరియు ప్రసాద్ గారు. అందరం ఒకసారి జై జైలు చెబుదామా.
2: శ్రోతలంతవరకు సమతా పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
4: ఉంది సార్.
3: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
4: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
3: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
4: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
3: 50 లక్షలు
4: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే అలా ఉండు సార్. 6 8 సార్.
3: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
4: సార్ ఏటీఎం కార్డ్ నెంబరా సార్? ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
3: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
4: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
5: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
4: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
5: అందుకోసం ఫోన్ చేసింది.
4: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
5: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
4: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
5: ఇప్పుడు చూడు ఈరన్న, ఏ

0: ఏటీఎం నంబర్ చెప్పిన, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయన్నా ఆ నంబర్ చెప్పిన, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పిన, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులన్నీ పోయేటివి.
2: రే బజారి.
0: ఓ అయ్యా,
2: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
0: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
2: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండుకు వస్తున్నాయి, బాగా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి. సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
4: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకబా.
3: ఎట్లా ఎత్తుకపోయేది, నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
4: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
3: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
5: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
6: ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్య రంగం అభివృద్ది చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను,

0: సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ, యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా, ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
1: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్కి ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు, సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
0: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ, మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
2: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూసిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యం అని చెప్పి చెప్తున్నాము. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నిటికీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
0: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
3: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు, లైక్ 60 ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని, లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేట్

0: స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలా మంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా శరీరం మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యము కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా, ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
3: ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు రెండు టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 థీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన. దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1,00,000 మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనది అయినప్పటికీ దానిని ఆరోగ్య

0: ముఖ్యంగా చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతోంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తను గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్స్ 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రోజులు మారాయి చిత్రం నుంచి ఘంటసాల పాడారు గీత రచన కోసరాజు. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి నుండి గంధం మాణిక్యాలరావు, వజ్రమ్మ, స్వాతి, శ్రీకృష్ణ, తనుశ్రీ, కీర్తిశ్రీ మరి వీరందరి కోసం ఈ పాట. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనప్పరెడ్డి రమేష్ బాబు వీరి కోరికపై కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. మరి వీరందరి కోరికపై ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు, మరి వీరు కోరుతున్నారు మాయదారి మల్లిగాడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు ప్రాణం చిత్రం నుంచి సోను నిగమ్ మహాలక్ష్మి పాడారు. గీతరచన సాయి శ్రీహర్ష. మరి వీరి కోసం ఈ పాట.

బరో శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక, మరి వీరందరూ కోరుతున్నారు. నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, మరి వీరి కోసం ఈ పాట.

మరి నాటి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాములు ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన శ్రీశ్రీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇలాంటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మీ, విశాల్, మరి వీరు కోరుతున్నారు ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్రపడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్

ఈనాటి రావతి తిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతీష్, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరి వీరందరూ కోరుతున్నారు బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట, గీత రచన సంగీతం మణిశర్మ.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ అండ్ సాయి రిత్విక్ మరి వీరందరూ కోరుతున్నారు తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి కేజేఎస్ దాస్, పి సుశీల పడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కిరాయల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, మరి వీరందరి కోసం ఈ పాట

0: మీరు ఇంతవరకు రావయతి ది కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఎవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. కొత్త భాగస్వాముల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. డీటీయూజీ పునః పరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్దతను సమీక్షించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. వన్ టౌన్లోని వాజ్పేయి పార్కులో ఛాయ్ పే చర్చలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్ లో ప్రగతి సాధించామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని ఈ సందర్భంగా రైల్వే మంత్రి పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్దికి మంగళగిరి ఎయిమ్స్ నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన వైద్య సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. దేశంలోని ఎయిమ్స్లో మంగళగిరి 8వ స్థానంలో నిలిచిందని అన్నారు. రోజుకు సగటున 4000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, అత్యాధునిక స్కానింగ్, క్యాన్సర్ చికిత్స సేవలతో పాటు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్టంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులున్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబరుకు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:06 అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక మంచి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే మన డైలీ లైఫ్ లో మనం ఎన్నో డే స్పెషాలిటీస్ కానివ్వండి, ఎన్నో సిచ్యుయేషన్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా. అయితే వీటన్నీ కూడా చాలా వరకు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి అలా జరిగినటువంటి వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని, ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సినిమాలను అయితే నిర్మించారనమాట. అలాంటి ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లో. అదేంటి అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి. ఎస్, బాల కార్మిక వ్యవస్థ అనేది మన సమాజంలో ఇంకా కనిపించేటువంటి ఒక ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలు కూడా ఈ అంశాన్ని ఎన్నోసార్లు చిత్రీకరించాయి. అయితే కొన్ని సినిమాలు ఏంటంటే నేరుగా బాల కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడితే, కొన్ని సినిమాలు అంటే ఇతర విషయాలు లైక్ బాల దోపిడీ కానివ్వండి, అంటే చిన్నదనంలో చిన్న పిల్లల్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, అండ్ లేదా పేదరికం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి కష్టాలు, అండ్ విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఇట్లా ఎన్నో అంశాలను ఎన్నో సినిమాల్లో చూపించాయన్నమాట. అలాంటి కొన్ని సినిమాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంతకీ మరి ఆలస్యం ఎందుకు, ఇంకా ఏమేమి సినిమాల్లో మరి ఈ బాల కార్మిక వ్యవస్థ గురించి కానీ విద్య గురించి, విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి చిత్రీకరించాయో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రం నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏది మాట్లాడుకోబోతున్నాం కదా. సో మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, మరి మన తెలుగు సినిమాల్లో ఏ ఏ సినిమాల్లో చూపించారు అనే విషయం గురించి అనమాట. అండ్ ఇందులో మాట్లాడగలంటే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా. సో ఆ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో వైజాగ్ పోర్ట్ దగ్గర బాజీరావు అండ్ గ్యాంగ్, సో వాళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూళ్ళకు పంపకుండా ఇసుక మూటలు సిమెంట్ బస్తాలు మోయిస్తూ సో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అండ్ తర్వాత అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ దౌర్జన్యాన్ని బద్దలు కొడతాడనమాట. అండ్ అంతేకాదు ప్రభాస్ కూడా అంటే ఆ సినిమాలో హీరో కూడా చిన్నప్పుడే కుటుంబానికి దూరమై కష్టాలు పడతాడనమాట. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ చిన్న అంటే కొన్ని భాగాల్లో చిన్నపిల్లలను బలవంతంగా పనులకు ఉపయోగించడం అండ్ పేద పిల్లలపై జరుగుతున్నటువంటి దోపిడీని ఈ సినిమాలో చూపించారు.

ఎస్, మనమైతే చూసుకుంటే మరి ఇలాగ సమాజంలో ఎన్నో చోట్ల బలహీన వర్గాల పిల్లలపైన చూపిస్తుంటారు. అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా మనం చూసేవి విద్య, విద్య లేకపోవడం వల్లనే కదా. అండ్ అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి తెలియదు, వాళ్ళకి బాలల హక్కుల గురించి. అండ్ పిల్లల అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండవు.

అదంతా కూడా మనకి ఎంత ముఖ్యమో అదే హీరో వచ్చిన తర్వాత. తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవడం, ఇలా చూపిస్తారు కదా. అలాగా రియల్ లైఫ్లో అంటే సినిమాల్లో అయితే అలా హీరోస్ వచ్చి కాపాడతారు, మరి రియల్ లైఫ్లో ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారు అని చెప్పి తెలియగానే వెంటనే గవర్నమెంట్కి కనుక మనము తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆ చర్య నుంచి విముక్తి కలిగించి ఆ పిల్లలకి చక్కగా చదువే కాదు వాళ్ళు ఉండడానికి వసతి, భోజన సదుపాయం ఇవంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ మరి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల గురించి, మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకునే ముందు ఛత్రపతి చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. వింటూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి మన సినిమాలు అసలు ఎలా చూపించారు ఏంటి అనేటువంటి విషయం గురించి. అలాంటి మరొక సినిమానే భద్రం కొడుకు అనమాట. సో తెలుగులో బాలకార్మిక వ్యవస్థను నేరుగా ప్రస్తావించినటువంటి ప్రముఖ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అనాథ పిల్లలు, చిన్న వయసులో పనులు చేయాల్సి వచ్చిన పిల్లలు, వాళ్ల జీవితాలను ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించింది ఈ సినిమా. అలాగే బొమ్మలాట ఈ చిత్రం కూడా. అండ్ ఈ సినిమాలో అయితే పిల్లల ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ వారికి విద్య, స్వేచ్ఛ అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అండ్ బాలలపై, అంటే బాలల పట్ల సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ

రూపొందించి పడింది. అండ్ ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి అనమాట మన తెలుగులో. అండ్ ఇందులో చాలా సినిమాల పేర్లు కూడా మనకి చాలా వరకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి ఎన్ని నేషనల్ అవార్డ్స్ పొందినా కూడా వాటిని అంత ఎక్కువగా ఆదరించినటువంటి వారు లేరనమాట. సో అలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి, సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత మీ అందరి కోసం ఇప్పుడైతే మనం మీ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. హరిచరణ్ గారి వాయిస్ లో అన్న ప్రొవిన్స్ మ్యూజిక్ అందించినటువంటి చంద్రబోస్ గారి గీతం. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, అలాగే మరొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అదే రాజన్న చిత్రం నుంచి. సో ఈ చిత్రంలో కూడా గ్రామీణ పేదరికం ఎలా ఉంటుంది, అలాగే అణచివేత గురైనటువంటి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విద్య కానీ స్వేచ్ఛ కోసం వాళ్ళు పడేటువంటి కష్టాలు ఈ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాలో మల్లమ్మ అనే ఒక చిన్న పాప ఉంటుంది. సో ఆ పాప ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ పాపే కాదు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ అప్పట్లో ఎలా ఉండేది, దొరల ఇళ్ళలో గడ్డి కోయడం, పశువులు కాయడం, బానిసల్ల రాత్రింబవళ్ళు పనులు చేయడం, ఇట్లాంటి పనులు పిల్లలతో బలవంతంగా చేయించేవారనమాట. అండ్ అప్పట్లో అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇంకా అందుబాటులో లేని టైంలో కూడా అసలు పిల్లలకు కూడా ఆ పాలనలో ఉండేటువంటి పిల్లల్ని కూడా చదువుకొని ఇవ్వకూడదని, కనీసం పాటలు కూడా పాడకూడదు అనేటువంటి కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అయితే మళ్ళీ ఆ పాపకి ఎంత చక్కటి గాత్రం ఉన్నా కూడా చదువుకోవాలని ఆశ ఉన్నా, సో అక్కడ ఉన్నటువంటి దొరలు ఆమెను హింసిస్తారు. ఆ తర్వాత ఆ పాప తన హక్కుల కోసం చిన్నారి ఏకంగా ఢిల్లీ దాకా ప్రయాణం చేసి మరి పోరాడి తన హక్కును తను సాధించుకుంటుందన్నమాట. సో ఇలాంటివే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ బాల కార్మిక చట్టం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పిల్లల్ని పనులలో పెట్టుకుంటారు, వాళ్ళని చదువుకునివ్వరు, ఇలాంటి వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా ఉందన్నమాట. ఆ చట్టాల గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఉన్నాయి సినిమాలు లైక్ మిన్నుగురులు. ఈ చిత్రంలో కూడా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి పిల్లలు జీవితాలపై ఈ చిత్రం దృష్టి సారించింది అని చెప్పచ్చు. పిల్లల హక్కులు, విద్య, వాళ్ల ఆత్మగౌరవం గురించి బలమైన సందేశాన్ని అందించింది ఈ సినిమా. అలాగే దాసి మరొక సినిమా కూడా. ఈ సినిమా కూడా ప్రధానంగా వెట్టి చాకరీ గురించి, చిన్న వయసు నుంచే పిల్లలు ఇట్లా సేవకులుగా పనిచేయాల్సి వస్తే మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి, అలాగే మరి ఈ బాలకార్మిక వ్యవస్థని అంటే పిల్లల్ని చక్కగా చదువుకోవడానికి ప్రోత్సహించేటువంటి చట్టాలు ఏంటి, అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేపిస్తున్నారో వాళ్ళకి అగేన్స్ట్ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అల్లుడు సీన్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, ఇంకా మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట విముక్తి కోసం. సో ఈ సినిమా ఏంటంటే సామాజిక పరమైనటువంటి అన్యాయాలు, వెట్టి చాకరి, పేదల దోపిడీ, వీటన్నిటి గురించి ఈ చిత్రం అయితే ప్రస్తావించింది. అలాగే పిల్లలు కూడా ఈ వ్యవస్థ పట్ల ఎలాంటి ప్రభావానికి గురవుతారో కూడా ఈ సినిమాలో చూపించారన్నమాట. అలాగే పలాసా 1978 ఈ సినిమాలో కూడా సామాజిక అసమానతల గురించి, పేదరికం కారణంగా చిన్న వయసులో కూలి పనులకు పిల్లలు కనుక వెళ్లాల్సి వస్తే సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు, పరోక్షంగా ఎలా ఉంటుందని చెప్పి మనకి ఈ సినిమాల ద్వారా అయితే చూపించారన్నమాట. అండ్ ఇంకా ఇవే కాకుండా మరి ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి, పిల్లలు రక్షించడానికి, మంచి భవిష్యత్ అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి కూడా మనం తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా చెప్పాల్సింది పెన్సిల్ పోర్టల్ గురించి అనమాట. అంటే ఇది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే ఎవరైనా సరే సో పెన్సిల్ .gov.in అనేటువంటి వెబ్సైట్ లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఫిర్యాదు అంటే అందిన వెంటనే ఆ జిల్లా నోడల్ ఆఫీస్ అలర్ట్ అయ్యి పోలీసులతో కలిసి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని రక్షిస్తారు. సో రక్షించినటువంటి పిల్లలకి చదువు చెప్పించి పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు ఈ పోర్టల్ ద్వారా మనం ట్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా కూడా బాల కార్మికులను రక్షించి వాళ్ళకి తిరిగి చదువు చెప్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక పథకం అనమాట. సో దీన్నే సమగ్ర శిక్ష అభియాన్ ఈ పథకంతో కలిపి నడుపుతున్నారు. అంటే 9 ఏళ్ల నుంచి 14 ఏళ్లు ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి కొన్ని బ్రిడ్జ్ కోర్సుల్లాగా ఏర్పాటు చేసి

సో వాళ్ళకి వాటి చదువుతో పాటు వృత్తి విద్య శిక్షణ ఉచిత భోజనం అండ్ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా చేపిస్తారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే రిహాబిలిటేషన్ ఫండ్ పునరావాస నిధి అంటారు. ఎవరైనా సరే పిల్లలతో కనుక బలవంతంగా పనిచేయించినందుకు ఆ యజమానులకి 20,000 నుండి 50,000 వరకు జరిమానాను విధించి ఆ డబ్బును ఈ ఫండ్ లో వేస్తారనమాట. అండ్ దీనికోసం ప్రతి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో నిధిని కేటాయిస్తుంది చాలా. అండ్ అంటే ఈ నిధిని బాలకార్మికుడి పేరు మీద ఫిక్స్ చేసి, అంటే పిల్లలకే సొంతంగా అనమాట 15,000 నుంచి, ఇలాగ కొంత అమౌంట్ అయితే వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసి ఆ పిల్లలకి ఉన్నత చదువులకు లేదా భవిష్యత్ అవసరాలకు వాడుకునేలాగా చూస్తున్నారు. వీటితో పాటు మనకి తెలిసినటువంటి మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయన్నమాట, సమగ్ర శిక్ష అభియాన్. సో ఈ చట్టం ద్వారా ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళ పిల్లలందరికీ కూడా పూర్తి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు. అలాగే పిఎం పోషన్ అంటే ఇది మధ్యాహ్న భోజన పథకం, స్కూళ్లలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం ఇలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలు పనులకు వెళ్లకుండా కనీసం భోజనానికైనా ఖచ్చితంగా బడికి వస్తారు అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇలా బడిలోనే ఉండేలా చేస్తుంది ఈ పథకం ద్వారా. అండ్ ఇంకా చెప్పాలంటే పిఎం కౌశల్ వికాస్ యోజన, పిఎంకేవివై. సో ఈ పథకం ద్వారా కూడా 14 నుండి 18 ఏళ్లలోపు ఉన్న వారికి ఏదైనా ప్రమాదకర పనుల నుండి తప్పించి సురక్షితమైనటువంటి రంగాల్లో ఉపాధి పొందేలా టెక్నికల్ స్కిల్స్ ని అందిస్తారు.

సో మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. అయితే ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని మీరు కనిపిస్తే మరి మీరేం చేయొచ్చు అంటే, దానికోసం భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ లేదా కష్టాల్లో వేధింపులకు గురవుతున్నటువంటి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం కేటాయించినటువంటి అధికారిక జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1098. సో ఇది చైల్డ్ లైన్, అంటే చైల్డ్ లైన్ ఇండియా అంటారనమాట, 1098 అని పిలుస్తారు. సో ఈ నెంబర్ ద్వారా ఏంటంటే ఏ సమయంలోనైనా 24/7 మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే మీ పేరు వివరాలు కూడా చెప్పకుండా, అంటే రహస్యంగా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా బాల కార్మికులుగా నియమించినా లేకపోతే ఎక్కడైనా కష్టంకి గురి చేస్తున్నా, ఇలాగా ఎక్కడైనా సరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చోట మీరు కాల్ చేసి చెప్పొచ్చు అనమాట, వారికి రహస్యంగా సమాచారం అందించవచ్చు. అండ్ ఎవరైనా సరే కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అండ్ మీరు సమాచారం అందించిన వెంటనే స్థానిక చైల్డ్ లైన్ బృందాలు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వీళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ పిల్లలను సురక్షితంగా అండ్ రక్షిస్తారు, వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తారు. అండ్ ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి తెలిసింది కదా, మరి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని కనుక బాల కార్మికుల్ని మీరు అబ్జర్వ్ చేసినా, లేదా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా చదివించకుండా పనుల్లో పెట్టేస్తున్నా కూడా మీరు అయితే గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు 1098 అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా. సో ఇది వాళ్ళకి మనం మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజెండ్ అండ్ ఆకాశమంతా. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ತನ್ವಿ. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్టంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని దేశంలోనే అత్యాధునిక పరిపాలన కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయవాడలో స్వచ్చభారత్ ఛాయ్పై చర్చ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సమగ్రంగా అభివృద్ది చెందేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. రాష్టాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ది రాష్ట ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్కు 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో బరంపార్క్లోని కృష్ణానది తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగంగా కావాలని పిలుపునిచ్చారు. పూర్వీకులు మనకు అందించిన యోగాను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వర్షాకాలంలో కలుషిత తాగునీరు, ఆహారంతో డయేరియా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా స్టాప్ డయేరియాను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు నుంచి జూలై 31 వరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్ల చొప్పున పంపిణీ చేస్తారు. రాష్టేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ecinet.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చునని సూచించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: అసలు

0: ఏం చేయాలా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: Shakti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

12:11 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. అండ్ ఈ రోజు మీకు తెలుసాలో మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే మన ఇండియన్ టూరిజం గురించి అనమాట. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సో భారతదేశంలో దాదాపు 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రపంచంలో అత్యధిక యునెస్కో వారసత్వం కలిగినటువంటి ప్రదేశాల కలిగినటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. అండ్ మనకి భారతదేశంలో టూరిజం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ప్లేసెస్ లో తాజ్ మహల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తుంటారు కదా. సో మరి ఈ తాజ్ మహల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ది చెందినటువంటి స్మారక కట్టడాల్లో ఒకటిగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తున్నారు. అండ్ అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమాగమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇండియాలో రాజస్థాన్ ను ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాజభవనాలు, కోటలు ఎన్నో విదేశీ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పైనుంచి కింద వరకు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట, ప్రతి మూల మూలలా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి వాటన్నిటి గురించి అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మీరు కూడా స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, మరి బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా టూరిస్టులు విజిట్ చేయడానికి కానీ మనం వెళ్ళి రావడానికి కానీ ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇందాక చెప్పినట్టు రాజస్థాన్, సో ఇట్లా చోట ఏంటంటే కోటలు, ప్యాలెస్లు అండ్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ పింక్ సిటీ. సో రాజస్థాన్, జైపూర్, ఉదయ్పూర్, సో ఇవన్నీ కూడా అనమాట. అండ్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి అని చెప్పచ్చు. అలాగే విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి అద్భుతమైన రాతి శిల్ప కళాక్షేత్రం హంపి కర్ణాటకలో ఉంది. అండ్ ఇది కూడా ది మోస్ట్ అంటే ఎక్కువ పీపుల్ విజిట్ చేసేటువంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటిగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాదండి, అంటే మనం ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏదైనా నేర్చుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సాహసాన్ని కోరుకునే వారికి కూడా కొన్ని స్వర్గధామాలు అయితే ఉన్నాయన్నమాట. మంచు పర్వతాలు, ప్రకృతి అందాలతో నిండినటువంటి కాశ్మీర్, సో జమ్మూ కాశ్మీర్, సో ఇది భూతల స్వర్గంగా పిలువబడుతుంది. అండ్ కాశ్మీర్లోని దాల్ లేక్, గుల్మర్గ్, మంచు కొండలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినటువంటి ప్రదేశాలు అన్నమాట. అలాగే సాహసయాత్రలు, బైక్ ట్రిప్స్ ఇష్టపడే వారికి లేహ్, లడఖ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఎత్తైన పర్వతాలు ఒకవైపు, నీలిరంగులు సరస్సులు, అండ్ అలా స్ట్రైట్ గా కాదు మెలికలు మెలికలుగా ఉన్నటువంటి రోడ్డు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకత. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, షిమ్లా, సో ఇవన్నీ కూడా సమ్మర్స్ వచ్చినప్పుడు ఈ వేసవి తాపం నుండి మనల్ని ఉపశమనం కోసం మంచు కురిసేటువంటి ఆ అందాలు ఆస్వాదించడానికి బెస్ట్ హిల్ స్టేషన్స్ అని చెప్పచ్చు. అండ్ ఇంతే కాదండి, మరి వాటర్ స్పోర్ట్స్, బీచెస్, రిలాక్సేషన్ కోసం ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మరి మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి, మరి ఈ టూరిజంని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని ప్రత్యేక పథకాల గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈరోజు మన మీకు తెలుసాలో మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అరుంధతి.

సమయం 12:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తిరిగి 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వినవచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద

0: కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికే విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యకుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్ కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. అండ్ మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా మన టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు, ఇండియన్ టూరిజం గురించి. సో ఇందులో మనకి బీచ్లు, బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గోవా మనకి భారతదేశపు వినోద రాజధాని అని చెప్పుకోవచ్చు. సుందరమైన బీచ్లు, నైట్ లైఫ్, పోర్చుగీస్ సంస్కృతిని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడేటువంటి కేరళలో హౌస్ బోట్ ప్రయాణం, ఆయుర్వేద స్పాస్, మసాజ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అండ్ అలాగే క్రిస్టల్లా క్లియర్ బ్లూ వాటర్స్, స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచర్స్ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు కూడా అంతర్జాతీయ స్థాయి బీచ్లు కూడా కలిగి ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. ప్రపంచంలోనే అత్యంత పురాణతరమైనటువంటి నగరాల్లో ఒకటిగా వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ గంగా హారతి, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందినటువంటి శ్రీవారి ఆలయం తిరుపతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ ని సందర్శిస్తారు. అలాగే సిక్కులకు పవిత్ర క్షేత్రమైనటువంటి గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం, సో ఇక్కడ కూడా అమృత్సర్ పంజాబ్ లో ఉంది. అండ్ ఈ ప్రదేశం ప్రశాంతతకు, అన్నదాన సేవకు

ప్రసిద్ధి అని చెప్పవచ్చు. అండ్ మరి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చెప్పాను కదా, మరి ప్రపంచ స్థాయిలో భారతదేశ పర్యాటన వాటిని మార్చడానికి అండ్ మన భారతదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి, మన దేశ సంస్కృతిని వారసత్వాన్ని కాపాడడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పథకాల గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మన ఇండియన్ టూరిజంని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి స్కీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్గా స్వదేశ్ దర్శన్ 2.0. సో ఇదేంటి అంటే దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు థీమ్ అనమాట, బెస్ట్ సర్క్యూట్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సో వాటిని అలా విభజించి అక్కడ అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, రవాణా, వసతి సదుపాయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి పథకం అనమాట. అలాగే ప్రసాద్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, వారణాసి, అమృత్సర్, వీటన్నిటిని కూడా ఆధునీకరించి భక్తులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పించేటువంటి

ప్రత్యేక డ్రైవ్ నైతే నిర్వహిస్తున్నారు. అలాగే దేఖో అపనా దేశ్ పేరుతో భారతీయులు విదేశాలకు వెళ్లే కంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి విభిన్న రాష్ట్రాలను సందర్శించేలా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. అండ్ ఇంకొకటి ఏంటంటే చలో ఇండియా క్యాంపెయిన్ విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి వారి విదేశీ స్నేహితులను కనీసం 5గురినన్నా భారతదేశాన్ని సందర్శించేలా ప్రోత్సహించి ఉంచేటువంటి వినూత్న కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట ఈ థీమ్స్ ద్వారా. ఏంటి అంటే విదేశాల నుంచే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా భారతదేశంలో తక్కువ ఖర్చులో ఎక్కువ మనకి టూరిజం అనేది డెవలప్ అయ్యే విధంగా ఈ స్కీమ్స్ అయితే పథకాలు మరి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇది వాళ్ళకి మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్టమని, పెట్టుబడులకు ఇది సరియైన సమయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. నిత్య జీవితంలో యోగా చేయడం ఎంతో అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన దివ్యాంగుల యోగాసన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లాధికారులు, విభిన్న ప్రతిభావంతులు యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసికోల్లాసానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సాహితీ రంగానికి విశిష్ట సేవలందించిన రచయిత, చిత్రకారులు, రేడియో ప్రసార ప్రముఖులు ఆచంట జానకిరామ్, వచన రచనకు సబగుల దిన మల్లాది రామకృష్ణ శాస్త్రిల జయంతులు ఈరోజు. మల్లాది రామకృష్ణ శాస్త్రి 1905 జూన్ 16వ తేదీన కృష్ణా జిల్లా చిట్టిగూడూర్ గ్రామంలో జన్మించారు. రచయితగా, కవిగా, నాటక రచయితగా కూడా ప్రసిద్దిగాంచారు. చలువ మిరియాలు రచన ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త భాషాపరమైన మాటలు, పాటలు పరిచయం చేసే వినూత్న వరవడికి నాంది పలికారు. 39 చలనచిత్రాల్లో 200కు పైగా పాటలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి 1965 సెప్టెంబర్ 12వ తేదీన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్, లేదా MyGOV.in వెబ్సైట్, లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. అధిక దిగుబడినిస్తూ తెగుళ్లను తట్టుకునే LCA 643, LCA 625 రకాల మిరప విత్తనాలను గుంటూరులోని లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానంలో రైతులకు విక్రయిస్తున్నామని అసోసియేట్ డైరెక్టర్ టి సుశీల తెలిపారు. ఈ రోజు నుంచి రైతులు నేరుగా వచ్చి విత్తనాలు తీసుకోవచ్చునని సూచించారు. ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఇస్తామని, వివరాలకు 9989 8095 మరొక నంబర్ 9440 59 2982 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆమె సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్వంటీ అంటే 6 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అదే మన ప్రపంచంలో అత్యంత ప్యూర్ అండ్ పవర్ఫుల్ బాండింగ్స్ లో ఒకటైనటువంటి ఫీమేల్ ఫ్రెండ్షిప్స్, అంటే ఆడవారి మధ్య ఉండేటువంటి స్నేహం, మగవారి స్నేహం గురించి చాలా సినిమాలు వచ్చాయి, చాలా పాటలు వచ్చాయి బాస్. కానీ ఇద్దరు అమ్మాయిలు లేదా మహిళల మధ్య ఉండేటువంటి ఫ్రెండ్షిప్, వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అండ్ అమ్మాయిలంటే కేవలం షాపింగ్స్, పిచ్చాపాటి, కబుర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సో ఇలాంటివే కాదండి. ఒకరి బాధను ఇంకొకరు కళ్ళతోనే కనిపెట్టేసే ఒక మ్యాజిక్. ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంతో మంది లేడీస్కి ఇంకా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ, సిస్టర్స్ కూడా ఫ్రెండ్స్ లాంటి సిస్టర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒక్క కాల్తో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అలా సరే సాల్వ్ చేయగలిగినా చేయలేకపోయినా కాస్త మనసును తేలిక చేసేటువంటి సత్తా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్కి ఉందనమాట. మరి ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి. అండ్ సైకాలజీ ప్రకారం ఒక విషయం చెప్పిన, మహిళలు తమ స్నేహితురాళ్లతో మనసు విప్పి మాట్లాడడం వల్ల వాళ్ల బాడీలో ఆక్సిటోసిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ విడుదలవుతుందంట. అండ్ దీనివల్ల మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ సగానికి సగం తగ్గిపోతుంది. అండ్ సపోజ్ జెంట్స్కి ఎవరికైనా సమస్య వస్తుందనుకోండి, సైలెంట్గా ఉండిపోతారు, లేకపోతే ఏం చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. అలాగా ఆడవారికి కూడా ఒక వెంటిలేషన్, అంటే వాళ్ళ బాధని ఎవరికైనా చెప్పేసుకోవాలి. ఆ బాధని వాళ్ళు విన్నప్పుడు జడ్జ్ చేయకుండా కేవలం ఓపిక్గా వినేటువంటి ఒకే ఒక సేఫ్ ప్లేస్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అండ్ ఇప్పుడున్నటువంటి కాలంలో మహిళలు ఒకరినొకరు అణచివేయకుండా ఒకరికొకరు సపోర్ట్గా నిలుస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్కి నిజమైన అర్థం ఇస్తున్నారు. బిజినెస్ ఐడియా షేర్ చేసుకోవడం, ఆఫీస్ పనుల్లో ఒకరికొకరు ఐడియాలు ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు పరస్పర ఎదుగుదలకు మనకి ఒక మంచి అవకాశంగా ఉంటున్నాయన్నమాట ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫీమేల్ ఫ్రెండ్షిప్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇంకా ఏమేమి షేర్ చేసుకుంటారు ఫీమేల్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే వినద్రోదండి ప్రతి మీ అందరి కోసం ఓ మై ఫ్రెండ్ ఈ చిత్రం నుంచి రంజిత్ సంగీత ప్రభు సరబ్ స్ట్రబో వీరి వాయిస్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్టంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా థా, పార్టీ కా డిమాండ్ థా, అమరావతీ కో క్యాపిటల్ పర్మనెంట్లీ ఎగ్రీమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై. 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతీ క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇదర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా. ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్టస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

2 గంటల 35 నిమిషాల 35 సెకండ్లు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో నేనైతే క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను, సో మేము కూడా ఆన్సర్స్ చెప్పడానికి రెడీ రెడీ అంటూ మరి మన లిజినెస్ అయితే శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో మరి

ఆ మెసేజెస్ చూసే ముందు మరి నేను అడిగా క్వశ్చన్ అయితే అడగబోతున్నా అనమాట. క్వశ్చన్ విన్న తర్వాత మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే నాకు పంపించేసేయండి 0866-24888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? మరి మీకు ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి. మీ అందరి కోసం ఇప్పుడైతే ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పీ బాలుగారు చిత్ర గారి వాయిస్ లో, సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన సాంగ్ అయితే వింటూ మరి మీ ఆన్సర్స్ ని పంపించేస్తూ ఉండండి.

ఎస్, మరి సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను. మన క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేద్దాం. ఎవరెవరు పంపించారు అనేది నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్ గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్పాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ రోజు సినిమా కబుర్లు సూపర్ మేడం, బాల కార్మికుల గురించి మంచి మంచి పాటలు, సూపర్ గా ఉంది, ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు థ్యాంక్ యూ అంటూ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే మండూరి మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే వివి రెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల నుండి బోరెల్లి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సమతా అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి బాగున్నారండి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే విజిలి వెంకటేష్, శ్యామల గారు పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు సూపర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి సో వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాడేపల్లి నుండి నాగమణి గారు. ఓకే. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు, లక్ష్మి, సత్యనారాయణ, భానుప్రకాష్, నందిని, ప్రవల్లిక, గంట్రావుపల్లి విలేజ్, పెద్దకోతపల్లి, నాగర్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి పంపించారు. ఓకే. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, పుద్రూరు కడప నుంచి. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మైదుకూరు నుంచి జాఫర్ గారు. ఓకే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాగుల్ మీరా, అమీదా బేగం, రహీం గారు పంపించారు రబ్బవరం నుంచి. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు, భాస్కరుడు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదండి. అండ్ అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, అక్కరపాక నుంచి రమ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట సత్యనారాయణ గారు కేబీ పాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషల్ వాయిస్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇంకా మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సులోచన గారు కరెక్ట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. శ్రీధర్రావు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సమత మేడం, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హాని హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ములహరి, యశోద, జానకి, రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుండి గోనెగండ్ల లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే. అండ్ మా బందర్లో భాస్కరుడు మబ్బుల్లో దాక్కుని వరుణ్ణి పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అంటూ పంపించారనమాట. సూపర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మొత్తానికి అయితే వచ్చేస్తారులేండి జానకి గారు. అండ్ ఇంకా మెయిన్ కాదు, మెల్లిగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. అండ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర, వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిడి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి గురు, లహరి, అరవింద, తులసి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ, రామకార్తిక్, వెన్నెల, వల్లి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు గారు, కమల మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ భీమశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేది 8:20 అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే పంపించేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాసిడ్ దాడికి గురైనటువంటి మహిళలు అంటే యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. ఇంతకీ ఆ కెఫే ఎక్కడ ఉంది, ఆ కెఫే పేరేంటి? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తుండండి 0666248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్పై చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. అమరావతిని సందర్శించి సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య 14.01% మేర తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో

పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఈ రోజు పరిశీలించారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ చాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా పర్యాటక శాఖ అధికారిని పద్మావతి అందుకున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో 6 దినోత్సవాల సందర్భంగా స్వర్ణ రథోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందడి సందడిలో నేను వెళ్ళినటువంటి సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు, కనకారావు గారు పెడ నుంచి, పెడన జోగానంద్ రోకాల నుండి అప్పలరాజు గారు, భాస్కర్ గారు పెడ నుంచి, ఎస్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు వెలుగుడైన అంద్యాల నుంచి, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, గన్నగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అలాగే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట్ నిజామాబాద్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనెగొండ లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు ఓకే. అలాగే వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి పంపించారు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా మీరు ఆకాశవాణిలో వినిపించేటువంటి వాన పాటల వల్లనైనా వర్షం కురుస్తుందని ఆశిస్తాను అంటూ పంపించారు వేటపాలెం రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే చూద్దాం మరి వర్షాలైతే పడతాయి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కదా, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వర్షాలు పడేలాగా ఉంటే మాత్రం కంపల్సరీగా మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లైట్ కానీ ఇవన్నీ కూడా కాస్త ఏవైతే ఎలక్ట్రిక్ వస్తువులు మీకు ఉపయోగపడతాయి అనుకుంటారో అవి కాస్త ఛార్జ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే చూసేద్దాం.

శ్రీధర్రావు గారు ఆదోన్ నుంచి, కమ్మదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, శిరీష్ ఓకే పాలెం పోలే గారు ఆడగడ్డ నుంచి. ఓకేనండి, రిపీట్ చేస్తాను క్వశ్చన్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి. అండ్ గూడూరు నుంచి, చౌటపాలెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దశగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి. అలాగే అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ముదునూరు కడప నుంచి. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు, సో మన దేశంలో ఉన్నటువంటి కెఫే అండి నేను అడిగింది. అండ్ ఇంకా కొంకల గ్రామం నుండి గురు, లహరి, అరవింద, తులసి, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. సో ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి, ఏకలవ్య గారు బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు, సో కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రాజన్ నుంచి సంధ్య గారు. అండ్ అలాగే కర్నూలు నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి యాసిడ్ దాడులకు గురైనటువంటి మహిళలు స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. సో ఆ కెఫే పేరు షీరోస్ హ్యాంగ్అవుట్. అండ్ ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది, ఆగ్రాలో. అంటే తాజ్ మహల్ కి దగ్గరలో ఈ కెఫే ఉందన్నమాట. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అండ్ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వారి వంటల్నే కాదండో, అంటే యాసిడ్ దారులకు గురైనటువంటి మహిళల ధైర్యాన్ని కూడా ఎంతో మెచ్చుకుంటున్నారంట.

మనం చూసాం అంతకు ముందు మొత్తానికి ఎల్పీజీ సిలిండర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అది ఇదని చెప్పి. అండ్ అయితే ఈ ఎల్పీజీ సిలిండర్స్ లో ప్రధానంగా ఉండేటువంటి వాయువులు ఏంటి, మన ఇంట్లో వాడేటువంటి ఎల్పీజీ సిలిండర్స్ లో వాడేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు ఏంటి, మరి ఇదన్నమాట క్వశ్చన్. మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ అలాగే మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్లాడతా.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్ మరి మన సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఎల్పిజి సిలిండర్ లో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటూ, పెడన నుంచి జోగానంద్రగాల నుండి అప్పలరాజు గారు, ఎస్ మీ పార్ట్నర్ సెలక్షన్ బాగుంది అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మహమ్మద్ జయదీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, కనకారావు గారు పెడ నుంచి, కర్నూలు గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, గూడూరు చౌటప్పల్ నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య పుదూరు కడప నుంచి, తాడేపల్లి నుంచి నాగమణి గారు, అండ్ లతా గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు.

అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కొంకల్ నుంచి గురు లహరి అరవింద, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతీ గారు వీరభద్రాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అర్మలాపురం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, అండ్ అలాగే పంపించారు ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే, అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి విలేజ్ నుంచి, దేవనూరు మజిలా చిన్నపల్లి నుంచి, అష్టదిగ్గజాలు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, అండ్ పెనమలూరు నుండి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నుంచి, అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి, అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా అక్కరపాకు నుంచి రమా గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాష్, రుత్విక. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు. ఓకే ఓకే, అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. కడప నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ గారు పంపించారు. అండ్ నల్గొండ జిల్లా, ఇందాక మీరు రెండు మూడు మెసేజ్లు పంపిస్తే ప్రతిసారి ఎలా చదువుతారండి. ఓకే, సో ఊరి పేరు చదవట్లేదు అని పంపిస్తున్నారు. ఓకే, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా ఏంటంటే ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటారు కదా, అయితే దాంట్లో సిలిండర్లో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు మాత్రం పెట్రోలియం కాదు, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ రైట్ ఆన్సర్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. సో మ్యారేజెస్ జరిగేటప్పుడు కొన్ని దోషాల వల్ల అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ మొదట అరటి చెట్టు, రావి చెట్టు లేదా ఇట్లా మట్టి కుండతో పెళ్లి చేస్తారట అనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతుంటారు. ఇంతకీ వారి ఈ వివాహాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వివాహంలో ఏదన్నా దోషాలు ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదట అరటి చెట్టుతో కానీ, రావి చెట్టుతో కానీ లేదంటే మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారు. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. మరి ఇలా చేసేటువంటి వివాహాన్ని ఏమంటారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లుడా మజాకా.

0: చెప్పా.
1: మళ్ళీ వచ్చారో మోగిస్తా పంబలు.

0: ఎస్, మరి ఇందాక నేను అడిగినటువంటి క్వశ్చన్కి, అంటే ముందుగా అరటి చెట్టుతో కానీ తావి చెట్టుతో కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేసేటువంటి ఒక వివాహ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అడిగాను. అండ్ చూసేద్దాం, జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, కేదార్ రాజేష్ గారు సారీ కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు ఓకే రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అండ్ పెడన్న జోగానంద్రగారు నుండి అప్పలరాజు గారు సూపర్. అండ్ అలాగే కృష్ణబాబు గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, అలాగే ఓకే తాడేపల్లి నుంచి నాగమణి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే పంపించారు కానీ ఆ వివాహాన్ని ఏమంటారు అనేది పంపించలేదు. నో ప్రాబ్లం, సో నేను రివీల్ చేస్తాను. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు సో కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ బిజిలి వెంకటేష్ శ్యామల గారు, అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, రాజన్ నుంచి జయన్న గారు, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ వెంగమాంబ గారు పంపించారు హాయ్ అంటూ, నున్న నుండి శుభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భాస్కర్ గారు పెడ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు ఓకే, శ్రీరామరావు అపరాజిత పెనంబ్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వీర కనకారావు గారు పార్వతీ గారు వీరభద్రాపురం నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూసేద్దాం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, జాప భూమేశ్వర్ గారు వెల్లుల్లో నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రియాల నల్గొండ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుండి, చక్రధర్ మహిదర్ శ్రీధర్ శశిధర్ గారు పెనవలూరు నుంచి, అలాగే రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, అండ్ అలాగే అనురాధ, మదన్ కుమార్, రాఘవ, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముజఫర్ నగర్ నుంచి, అండ్ అలాగే కొంకల నుండి గురు, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అనసూయ చిలుక నారాయణ గారు, అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, నాగార్జున లక్ష్మి బడియంపేట నుంచి, అనంతపూర్ నుంచి, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామానగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటూ పంపించారు. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు ముద్దురూరు కడప నుంచి, అండ్ అలాగే కట్ల సతీష్ సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భద్రాద్రి కోతగూడెం జిల్లా నుంచి, అండ్ రాజుల నుంచి సంధ్యా గారు.

గారు అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, చిన్నకాకా నుంచి సుమ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో మాంగళ్య దోషం అంటే ఏదన్నా ఇలాంటి దోషాలు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదట ఒక వస్తువుతో కానీ చెట్టుతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దాన్ని కుంభ వివాహం అని అంటారు. సో ఇందులో మొదటగా ఏం చేస్తారంటే వాళ్ళకి అరటి చెట్టుతో కానీ రావి చెట్టు కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. సో కుంభ వివాహ ఇద రైట్ ఆన్సర్. అండ్ దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మన లిజినెస్ అందరు పంపించేశారు. సో అందరు కూడా కరెక్ట్ గానే ఆన్సర్ పంపించారు. అండ్ మరి మన లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా మనం ఊదేటువంటి బెలూన్స్ ఎగరవు, కానీ ఒక రకమైనటువంటి వాయువుని నింపితే ఖచ్చితంగా బెలూన్స్ అయితే ఎగురుతాయి అనమాట. మరి ఇలా బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.

మరి మన లాస్ట్ క్వశ్చన్ కి చూసేద్దాం. ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, పెడన జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు, కేదార్ వీరేష్ గారు రాజౌల్ నుంచి, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మైదుకూర్ నుండి జాఫర్ గారు, అలాగే శ్యామ్ గారు, కూర్నతల్లు ఒక సారీ కూర్నతల్లు సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండల అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే అఖిల్ శ్రీనివాసులు గారు పొద్దుటూరు నుండి, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రాజోల్ నుంచి జయన్న గారు, సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి, గూడూరు చౌటపల్లె పాలెం నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేష్ రెడ్డి గారు వాయల్పాడు నుంచి, మదనపల్లి నుంచి, ఓకే, అక్కరపాక నుండి రమా గారు, అనంతపురం నుండి అనురాధ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి, రాంపురం నుండి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కొంకల గ్రామం నుండి గురు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుండి, భాస్కర్ గారు పెడన్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారనమాట టి పాపారావు గారు, సారీ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. సో రైట్ ఆన్సర్. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, లతా గారు ఉయ్యూర్ నుంచి, అనంతపురం నుంచి రమేష్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు నంద్యాల నుంచి, అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఎందుకు అని కూడా పంపించారు. సూపర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ గిద్దులూరు నుంచి రాములు గారు, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి జాప భూమేశ్వర్ గారు, విలియం వెల్లుల్ల నుంచి పంపించారు, అండ్ అలాగే పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి, రాజేష్ రెడ్డి గారు ఆదోరణ నుంచి, అండ్ అలాగే రఘువీర్ సింగ్ గారు సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, గణేష్ రాజు శ్రీవత్స కొన్నాపూర్ నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే కడప నుంచి అనంత్ నాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా సూపర్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి, అండ్ అలాగే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు, రాజుల నుంచి సంధ్య గారు. సో వీరందరూ కూడా సూపర్ గా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఈ రోజు సందడి సందడి మంచి సూపర్ హిట్ సాంగ్స్ తో వినిపించారు అంటూ పంపించారు అప్పలరాజు గారు పెడన్న నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ అయితే హీలియం, మనకు తెలుసు కదా. సో హీలియం బెలూన్స్ అనమాట, హీలియం గ్యాస్.

బెలూన్స్ ఎగరడానికి ఉపయోగించేటువంటి వాయువు. అండ్ ఇది వాళ్ళని మన సందడే సందడే అండి ప్రతి మీ అందరి కోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ క్రిమినల్. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. గత 12 నెలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన సౌకర్యాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎయిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగం గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అనే అంశంపై

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ దేశంలో జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందని, మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజల తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: Shakti FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: నాలుగు గంటల 5 నిమిషాలు అయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలకి. సో దానికంటే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. రాజుల నుంచి జయన్ నగర్ సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పుల దొడ్డి నుంచి సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే ఈ రోజు సందడి సందడి చాలా హాఫ్ సాఫీగా సాగిపోయింది అండ్ హాయిగా మంచిగా సాగింది అంటున్నారు పాలెంపోలే గారు ఆడగడ్డ నుంచి. అండ్ అలాగే బిజిలీ వెంకటేష్ శ్యామల గారు మంచి మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో ఏం వినబోతున్నాం అంటే, ఈ రోజు వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. సో ఈ రోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. అండ్ మరి మీ అందరి కోసం అతి చక్కటి పాటలు, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తెలుగు సాహితీ ప్రపంచంలోనే ఒక ధ్రువతార అయినటువంటి వేటూరి సుందరరామ్మూర్తి గారి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.

0: బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

48 సెకండ్లు అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇప్పటి వరకైతే మీరైతే విన్నారు వివిధ ప్రోగ్రామ్ ని. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వేటూరి సుందర రామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి పాటలు అయితే వినేశాం కదా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: సో మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా, అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మే ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

Hello dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. ఓ సారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగ ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపు

0: తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ అల్బ్యూమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ ఈజీఎఫ్ఆర్ ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బ తినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి ఈజీఎఫ్ఆర్ ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్, బీపీ కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 09

0: దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశ పారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ది యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ కార్యక్రమంలో గత వారం రోజులుగా కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతలు వారి యొక్క స్పందనను వాట్సాప్ ద్వారా మా కేంద్రానికి పంపించడం జరిగింది. మరి వాటిని చదవడం, చదివిన వాటికి ప్రతిస్పందన అందచేయడానికి మన స్టూడియోలో సిద్దంగా ఉన్నారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్, ప్రోగ్రామ్ హెడ్ శ్రీ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు. మరి వారికి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం సార్.
2: మరి ప్రతి వారం కూడా మనము గడిచిన సోమవారం నుండి ఈ సోమవారం వరకు మనం కొన్ని కార్యక్రమాలన్నీ చేశామండి. ఆ కార్యక్రమాలపై శ్రోతలు విశేష స్పందన తెలియజేస్తున్నారు. ఆ స్పందనకు ప్రతిస్పందన మనం తెలియజేద్దామండి. మరి ముందుగా ఏ శ్రోత మనల్ని పలకరిస్తున్నారో వారిని పలకరిద్దామండి.
1: తప్పకుండా సార్. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. వారు తెలియజేసినటువంటి స్పందన వాట్సాప్ మెసేజ్ ద్వారా అందించారు. అదేంటంటే, మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. 14వ తేదీ సాయంత్రం పుట్టింటి బంగారం హాస్య నాటిక చాలా బాగుందండి. ఈ మధ్య మంచి నాటికలు అందజేస్తున్నారు, చాలా సంతోషం అండి. ఆ తర్వాత సంధ్యారాగంలో మంచి పాటలు వినిపించిన మేడం గారికి ధన్యవాదాలు. మన స్టేషన్ డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు వచ్చాక అందరితో ఇంటర్వ్యూలు చేయడం, పరిచయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. ప్రతిరోజు ఒక కొత్త ధనాన్ని అందిస్తున్న సార్ గారికి ధన్యవాదాలు అంటూ మరి యొక్క స్పందనను మనకు అందజేశారండి కార్యక్రమాలపై.
2: ఇక నంద్యాల

0: జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎం సర్దార్ గారు మనకు చాలా మంచి శ్రోత అండి.
1: పాత శ్రోత కూడా,
0: చాలా పాత శ్రోత. తర్వాత ఆకాశవాణి పెట్టినప్పటి నుంచి కూడా వీరు శ్రోతగానే ఉన్నారు. ఇక వీరి ఇంటి పేరు కూడా ఎఫ్ఎం సర్దార్ అని, అంటే చుట్టుపక్కల గ్రామాల్లో వీరిని ఎఫ్ఎం సర్దార్ అనే పిలుస్తారు. మరి వీరు వచ్చేసి చాలా రోజుల తర్వాత మనల్ని పలకరించడం జరిగింది. అయితే మన మీద ప్రేమాభిమానాలు మాత్రము తగ్గలేదు. పుట్టింటి బంగారం హాస్య నాటక చాలా బాగుంది అన్నారు. నిజంగా మంచి నాటకం అండి. ఇక సంధ్యారాగం గురించి వీరు తెలియజేశారు. సంధ్యారాగంలో మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు అని చెప్పి తెలియజేశారండి. ఇక ప్రతి ఒక్క కార్యక్రమం, మన స్టేషన్ నుంచి వెలువడుతున్న కార్యక్రమం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పరిచయ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పారు. ఇక ప్రతిరోజు కొత్తదనం అందిస్తున్నారని చెప్పి రాశారండి. మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి మీ అభిమాన శ్రోతలు మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర కృప అంటూ వారు ప్రారంభించారండి వారి యొక్క మెసేజ్ ను. మీరు మేము కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అవ్వగానే మీరు మేము కార్యక్రమం వింటున్నాం. మేడం గారు, గుర్రం చంద్రశేఖర్ సార్ గారు చాలా చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. కాంతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజు కార్యక్రమం చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఎంతో మంది ప్రముఖులు స్వాతంత్ర సమరయోధుల పుట్టినరోజుల గురించి తెలియచేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. అలాగే కిసాన్ వాణిలో సంప్రదాయ వ్యవసాయం సంభాషణ బాగా నచ్చిందండి. ప్రతి రైతు సంప్రదాయ వ్యవసాయంపై మొగ్గు చూపాలని, ఎలాంటి క్రిమి సంహారక మందులు పిచికారీ చేయకుండా పంటలు పండించాలి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియచేస్తున్నటువంటి సిబ్బందికి మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ వారి యొక్క స్పందన అందజేశారు సార్.
0: చాలా సంతోషం అండి. మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మారాణి, అక్షరకృప వారి కుటుంబ సభ్యులు చాలా దూరం నుంచి వీరు రాశారండి. వీరు మన కార్యక్రమాలు వింటూ ముఖ్యంగా వీరు ప్రస్తావించింది ఏంటంటే, కాంతిరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు లో భాగంగా ప్రతిరోజు ఎంతో మంది ప్రముఖులు ఇంకా స్వాతంత్ర యోధుల పుట్టినరోజులు గురించి తెలుసుకుంటున్నాము. అది చాలా బాగుంది. అలాగే కిసాన్ వాణిలో సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ చాలా బాగుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలియజేయాలండి. సాంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి అని ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. ఇటీవలి కాలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతా ఉన్నాము. సాంప్రదాయ వ్యవసాయాన్ని మనము పెంపొందించుకుంటే ఈ మన ఆరోగ్యము చాలా వరకు బాగుంటుంది. కానీ మనం ఎంత చెప్పినప్పటికీ కూడా రైతులు అధిక దిగుబడుల కోసం అని చెప్పి, ఇంకో వాటి కోసం అని చెప్పి సాంప్రదాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపకుండా క్రిమి సంహారక మందుల వైపే మొగ్గు చూపుతా ఉన్నారండి. అయితే దీనివల్ల ఏమైందంటే, ఇటీవలి కాలంలోనే మనం పంపించిన కాటన్ అమెరికా నుంచి తిరిగి తెచ్చేదానికి కూడా షిప్స్ ఖరీదు ఎక్కువ అని చెప్పి సముద్రంలో డంప్ చేయడం అయింది. ఇక తర్వాత మన మిర్చి చైనాలో వాళ్ళు కూడా తిరస్కరించడం జరిగింది. అంటే దాంట్లో క్రిమి సంహారక మందుల శాతం ఎక్కువ ఉందని ఇది గమనించుకోవాలండి. ఎందుకంటే భారతదేశము వ్యవసాయ పరంగా సుసంపన్నమైన దేశము. మరి ఈ సుసంపన్నమైన దేశము వ్యవసాయ పరంగా చూస్తే ఇది మనం ఎన్నో దేశాలకు మనము ఆహారాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఈ దేశాలు మన సరుకుని కొనడం మానేస్తే మన ఆర్థిక ద్రవ్యోల్బణం మీద ప్రభావము పడే అవకాశం ఉందండి. కాబట్టి ఇది గమనించుకొని ప్రతి ఒక్క రైతు సాంప్రదాయ వ్యవసాయము, సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపితే బాగుంటుందని మరొకసారి మనవి చేస్తా ఉన్నానండి. మరి మంచి ఉత్తరం రాసినందుకు మంచిర్యాల నుండి చంద్రమౌళి గారికి, పద్మారాణి గారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరి మరొక శ్రోత వచ్చేసి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి, కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుండి వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారి యొక్క సందేశాన్ని మనకు అందజేశారండి. శుభ సాయంత్రం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే సిబ్బందికి మా యొక్క నమస్కారాలండి. ఈ వారం ప్రసారమైన మీ మా కార్యక్రమాలపై వాట్సాప్ మరియు ఉత్తరాల సందేశాలు చరిత్రలో ప్రత్యేక ప్రత్యేకమైన రోజు. 10వ తేదీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి. వారు భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత. ప్రకృతి ప్రజా వైద్య సేవ తత్పరులని, సత్యనారాయణ గారి కవిత్వంపై నిష్ణాతులని తెలుసుకున్నామండి. అలాగే సమయ పాలనా దినం జూన్ 10వ తేదీన వాయుసేనకు సంబంధించిన MIG రష్యన్ విమానయానం గురించి కూడా మేము తెలియని ఎన్నో విషయాలను వ్యాఖ్యాత వారి ద్వారా తెలుసుకున్నాము. ప్రతిరోజు శుభోదయం, దేశభక్తి గీతంతో పాటు సూక్తి ప్రవచనాలు, వైద్య

0: సాహిత్య విజ్ఞాన వినోదాత్మక లలిత జానపద పౌరాణిక పద్యాలే కాకుండా ప్రాయోజిత కార్యక్రమాలు వినిపిస్తున్న ఆకాశవాణి కర్నూలు వారికి సర్వదా కృతజ్ఞతలు అభినందనలండి. అలాగే 14వ తారీఖు సాయంత్రం ప్రసారంలో భాగంగా కూతురంటే చాలు నాటకం సమాజంలో కనిపించిన తల్లిదండ్రులకు అవసర దశలో వారిని ఆదరణతో బాధ్యతాయుతంగా చూడవలసిన వారిని అనాథాశ్రమ వృద్ధాశ్రమాలలో కఠిన హృదయంతో నిరాశ్రులుగా వదిలివేయడం అక్కడక్కడ మనం చూస్తున్న విచారకరమైన విషయం. కనువిప్పు గల నాటకాన్ని ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాటకం చాలా బాగుంది అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని మనకు సందేశం ద్వారా తెలియజేశారు సార్.
1: చాలా సంతోషం అండి. రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని, వీరు వచ్చేసి మరి వీరి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మనల్ని పలకరిస్తూ ఉంటారండి. ముఖ్యంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా వారు భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత అని తెలుసుకున్నాము, అందుకు మేము ధన్యులమయ్యామని చెప్పి రాశారండి. ఇంకా అంతేకాకుండా వాయుసేనకు సంబంధించి MIG రష్యన్ విమానాలు వీటి గురించి తెలుసుకున్నాము. ఇకపోతే మరొక విషయం వీరు ప్రస్తావించారండి, కూతురు ఉంటే చాలు అని చెప్పి రాశారండి. నిజంగా ఇటీవలి కాలంలో అనాథ శరణాలయాలు ఎక్కువగా అయ్యాయి, వృద్ధాశ్రమాలు ఎక్కువగా అయ్యాయి. ఈ మరి కొడుకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూతురు కరున్నా చాలండి. ఎందుకంటే ఇది తల్లిదండ్రులను అవసాన దశలో కొడుకులు చూడకపోయినా కూతురు ఒక్క కూతురు ఉన్నా గానీ చూస్తుందండి. ఇది మనము మన పురాణ ఇతిహాసాల్లో కూడా మనం చూడొచ్చు అండి. మహాభారతంలో చూసినట్లయితే 100 మంది కొడుకులు చనిపోయినప్పటికీ కూతురు మాత్రమే మిగిలిందండి. కూతుర్ని చూసుకునే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నారో ఆ కూతుర్ని చూసుకొని దుశ్శల గారిని చూసుకుంటూ వారు తమ శేష జీవితాన్ని గడిపారండి. మరి నిజంగా ఈ నాటకం చాలా బాగుండింది. కూతురుంటే చాలు అనే నాటకము నిజంగా ఎంతో అద్భుతంగా అనిపించిందండి. ఈ మరి వీరికి కూడా నచ్చినందుకు చాలా సంతోషం అండి. మరి మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, అనుష్క వారి కుటుంబ సభ్యులు యథావిధిగా ప్రతి వారంలాగే వారి యొక్క అభిప్రాయాన్ని సందేశ రూపంలో మనకు అందజేశారండి. ఆకాశవాణి కర్నూలు FM వారికి సర్వదా కృతజ్ఞతలండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఉదయం భక్తిరంజన భక్తి గీతాలు, సుక్తి సుధులో సూక్తులు చాలా బాగున్నాయి. లలిత గీతాలు, కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం వినిపిస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. కవి సంగమం, మహిళా ప్రభ, రంగస్థలి కార్యక్రమం చాలా బాగుంటున్నాయి. వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో చాలా బాగుంది. శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సాయంత్రం 5 గంటలకు నాటకలు చాలా బాగుంటున్నాయి. సాయంత్రం నాటకలు, అనంతరం సంధ్యారాగంలో చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారో అవి చాలా బాగుంటున్నాయి. చిత్రాంజలిలో చిత్రగీతాలు చాలా బాగున్నాయి. హలో రేడియో డాక్టర్ కార్యక్రమం పునఃప్రసారం చేయగలరు. సోమవారం ఉదయం నుంచి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో అంతరాయం ఏర్పడింది. రేడియో వినలేకపోయాం, సరిచేయండి. హలో కర్నూలు FM కార్యక్రమాలు రోజు చేసిన వారే చేస్తున్నారు, దయచేసి కట్టడి చేయగలరు. అందరికీ అవకాశం రావాలి కదా. హలో కర్నూలు FM శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమంలో శ్రోతలకు వ్యాఖ్యాత గారి వాయిస్ వినిపించడం లేదు, దయచేసి అంతరాయం లేకుండా చూడగలరు అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని అలాగే విన్నపాన్ని మనకు అందజేశారండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు.
1: మరి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, ఈ మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉన్నారండి. ముఖ్యంగా వీరు తెలియజేసింది ఏమంటే, ఉదయం భక్తిరంజన్లో భక్తి గీతాలు, సూక్తి సుధలు సూక్తులు, లలిత గీతాలు, కాంతిరేఖలు, పత్రికా సమాచారము, కవి సంగము, మహిళా ప్రభ, స్త్రీల కార్యక్రమము, రంగస్థలి కార్యక్రమము, ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. ఇంకా ప్రత్యేకించి వీరు మన కేంద్రం గురించి రాసింది ఏంటంటే, వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో చాలా బాగుందని చెప్పారు. మరి ఈరోజు కూడా వికసిత్ భారత్ ఆకాశవాణి కేంద్రం నుంచే వెలువడుతుందండి. మరి అందరూ వినగలని ఆశిస్తూ ఉన్నాను. ఇకపోతే వీరు ఇంకా కొన్ని విషయాలు కూడా రాశారండి. 5 గంటలకు నాటకాలు చాలా బాగున్నాయి. ఇక వీరు వచ్చేసి మరొక విన్నపం కూడా చేశారు, డాక్టర్ల కార్యక్రమాలు పునఃప్రసారం చేయండి అని చెప్పి రాశారు. హలో రేడియో డాక్టర్ కార్యక్రమం పునఃప్రసారం చేయండి అని చెప్పారు. అయితే డాక్టర్లు ఆ టైంలో హాస్పిటల్స్లో బిజీగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. అయితే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వచ్చి మనకు ఇంటర్వ్యూస్ ఇస్తే ఇచ్చిపోతా ఉన్నారు. మనం చాలా వరకు ఈ నెలలోనే ఇప్పటి వరకే మనము ఒక 5-6 మంది డాక్టర్లతో మనం ఇంటర్వ్యూ చేశామండి. మరి ఈ నిరంతరంగా మనం ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాం డాక్టర్లతో. ఇక ఆరోగ్యం గురించి మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నామండి. కొన్ని సాంకేతిక లోపాల గురించి వీరు తెలియజేశారండి. ఇవి సాంకేతిక లోపాలని వీరు అనుకుంటున్నారు, కానీ సాంకేతిక లోపాలలాగా కనిపించే ప్రకృతి

0: స్థితి లోపాలండి. అంటే గత వారంలో నాకు వర్షాలు బాగా కురచడము, గాలివానలు బాగా రావడము, వీరు సాంకేతిక లోపం అని చెప్పి చెప్తా ఉన్నారండి. సాంకేతిక లోపం కాదు, ప్రకృతి లోపం అండి ఇది. ఇది గమనించగలని తెలియజేసుకుంటూ మంచి ఉత్తరం రాసినందుకు కొత్తపల్లి నుండి కృష్ణమూర్తి గారికి, శకుంతల గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. వీరు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు యథావిధిగా ఎప్పటిలాగే వారి యొక్క సందేశాన్ని బాగా అంటే సుదీర్ఘంగా రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలండి. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుందండి, శ్రోతలు పంపిన అభిప్రాయాలకు సలహాలు సూచనలు చక్కగా సమాధానాలు ఇచ్చారు, వారి సమాధానాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది, కార్యక్రమం చాలా బాగుంది. 10వ తేదీన ఉదయం 6:10 ప్రసారం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తిరంజనుల కార్యక్రమంలో చాలా బాగున్నాయండి. మొదట ఓం నమో నారాయణాయ అన్నది మాకు చాలా బాగా నచ్చిందండి. 11వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనులో గురుదత్త గాన చరితామృతం విని తరించామండి. సూక్తి సుధలో సునంద గారి సూక్తులు చాలా బాగున్నాయండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే చర్మ సమస్యల గురించి డాక్టర్ రాజా సుబ్బారావు గారితో పరిచయం చాలా బాగుందండి. చర్మ సమస్యలు, కారణాలు, చికిత్స గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు చాలా చక్కటి సమాచారాన్ని వివరించారు, వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. ఇకపోతే రాత్రి 7:15 కిసాన్ వాణిలో పశువులకు వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోతురాజుల వెంకట సుబ్బయ్య గారు చాలా చక్కగా వివరించారండి. పశు పోషకులకు ఎంతగానో ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అనంతరం వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణలో కార్యక్రమం చాలా బాగా రక్తి కట్టించింది. ఇకపోతే 13వ తేదీన శనివారం సాయంత్రం 5:00 తనదాకా వస్తే నాటిక చాలా బాగుందండి. భార్య పడే ప్రసవ వేదన భర్తకు కూడా అర్థమయ్యే విధంగా నాటిక చాలా బాగా రక్తి కట్టించారు. ఆడ మగ సమానమే అనే నాటిక ఇతివృత్తం చాలా బాగుందండి. చక్కటి నాటికలు ప్రసారం చేస్తున్నారు. అనంతరం సంధ్యారాగంలో చిత్రగీతాలు కూడా చాలా బాగా ఉంటున్నాయి. ఇకపోతే రాత్రి 7:45 ప్రజల మనిషి నవల, స్త్రీ పాత్రల స్వభావాల గురించి డాక్టర్ పూల వెంకటేశ్వరి గారి ప్రసంగం చాలా బాగా నచ్చిందండి. ఇక సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనులు శివభక్తి గీతాలు బాగున్నాయండి. అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన పాటలు ప్రసారం చేశారు, బాగా నచ్చాయండి. ఉదయం సాయంత్రం వేళల్లో వింటున్నాము ఈ కార్యక్రమాన్ని, చాలా బాగున్నాయి. ఇక నిన్నటి రోజున అంటే సోమవారం ఉదయం నుంచి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు యాప్ లో రాలేదు, దయచేసి యాప్ లో అంతరాయం లేకుండా చూడగలరు. దయచేసి ప్రతిరోజు కర్నూలు ఎఫ్ఎం వినకపోతే మాకు వెలితిగా ఉంటుంది, ఇది గమనించగలరు. కర్నూలు కేంద్రం ఎప్పుడు నిరంతరాయంగా యాప్ లో ఇబ్బంది లేకుండా చూడగలరు. హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతలు, కొంతమంది శ్రోతలు పేర్లు మార్చి మార్చి ఫోన్లు చేస్తున్నారు. దయచేసి హలో కర్నూలు ఎఫ్ఎం ఉదయం 9:30 నుంచి 5:30 వరకు వినిపించగలరు. రాత్రి వేళల్లో హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు వద్దు, దయచేసి గమనించగలరు అంటూ అన్ని రకాలుగా వారి యొక్క స్పందనను తెలియజేశారు, అభినందనలు తెలియజేశారు, అలాగే విన్నపాలు వినిపించారు, రిక్వెస్ట్ పెట్టారు.
0: చాలా సంతోషం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ మరి వారి కుటుంబ సభ్యులు మనకు యథావిధిగా పలకరిస్తా ఉంటారండి. వీరు ముఖ్యంగా కొన్ని విషయాలపైన వీరు రాశారండి. ముఖ్యంగా వీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య కీర్తనలు, అలాగే గురుదత్త గాన చరితామృతం చాలా బాగుందని చెప్పారు, అలాగే సూక్తి సుధలో సునంద గారి సూక్తులు చాలా బాగున్నాయని చెప్పారు. కాంతిరేఖల కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు గురించి మనం ప్రసారం చేసిన డాక్టర్ రాజసుబ్బారావు గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి తెలియజేశారు. కిసాన్ వాణిలో పశువులకు వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కటి ప్రసంగం వినిపించారని చెప్పి తెలియజేశారండి. పోతే ప్రత్యేకించి నాటకాల గురించి రాశారండి. ఇక నిజంగా ఇది ఒక మంచి నాటకం అండి. శ్రీ మరొక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆమె పడే ప్రసవ వేదన, అంటే ఆమె ప్రాణము రెండోసారి ఆమె బతికినట్లండి, అంటే మృత్యు ఒడిదాకా పోయి రెండోసారి ఆమెకు జననము వచ్చినట్లు. ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కాదండి. అంత ప్రసవ వేదన, అంటే ఆ సమయంలో తను పడే బాధ, చనిపోతానేమో అనేంత బాధ ఉంటుంది. కానీ తను మళ్ళా ఇంకొక జీవికి ఈ భూమి మీద ప్రాణం పోసినప్పుడు తను పొందే ఆనందము చాలా బాగుంటుంది. అయితే ఇది మగవాళ్ళు గ్రహించరు అనేది ఈ నాటక ఇతివృత్తాంతంగా జరిగిందండి. మంచి నాటకం అండి. స్త్రీ పురుషులు సమానమని చెప్పే నాటక. ఇకపోతే ప్రజల మంచి నవల గురించి, స్త్రీ పాత్రల స్వభావాల గురించి డాక్టర్ పూల వెంకటేశ్వర్ గారి ప్రసంగం చాలా బాగుందని చెప్పారు. ఇక శివభక్తి గీతాలు, అభిరుచి శ్రోతలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని చెప్పి రాశారండి. ఇక వీరు ప్రతొక్కసారి ఒక కంప్లైంట్తో వస్తున్నారండి. ఈ కంప్లైంట్ వచ్చేసి కొద్దిమంది పదే పదే హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో పేర్లు మార్చి

0: ఇచ్చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారండి. నాకు అర్థం కాని విషయం ఏమంటే, ఎన్నిసార్లు పేర్లు మార్చినా వాళ్ళకి ఎందుకు లైన్లు కలుస్తున్నాయో, మీకెందుకు లైన్లు కలసట్లేదో నాకు అర్థం కావట్లేదండి. ఇది దయచేసి ఒకరి గురించి మనము ఎప్పుడు కూడా ఒక నెగటివ్నెస్తో కాకుండా పాజిటివ్గా ఆలోచించుకోండి అని చెప్తా ఉన్నానండి. ఇక ముఖ్యంగా వచ్చేసండి, ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు అనౌన్సర్ బూత్లో ఎంత టెన్షన్గా ఉంటారంటే, అనౌన్సర్ గారు వారు ఎవరు చేస్తున్నారో తెలియదు, కాల్ ఎత్తుతారు, కాల్ ఎత్తినాక వీరే చేస్తున్నారని మీరు గమనిస్తున్నారు కానీ మేము గమనించట్లేదండి. ఇది ఇట్లాంటివి, ఈ చిన్న చిన్న విషయాలు, సిల్లీ విషయాలు అంటాము, ఇట్లాంటి అంటే ఒక స్వభావంతో కొద్దిమంది పేర్లని కూడా వీరు ప్రస్తావించడం జరిగింది. ఆ పేర్లు చదవడం నాకు ఇష్టం లేదు. మరి ఇట్లాంటివి చేయరని దయచేసి ఇక ముందు రాబోయే రోజుల్లో ఇట్లాంటివి చేయరని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. వీరు వచ్చేసి హలో కర్నూలు ఎఫ్ఎంని ఉదయము 9:30 సాయంత్రం 5:30 వినిపించండి అని చెప్పి రాశారండి. అది సరైన సమయం కాదండి, ఎందుకంటే 5:30 వరకు నాటకాలు ఉన్నాయి మనకు, తర్వాత 5:30 సంధ్యారాగం ఉంది, తర్వాత రాత్రి 9:30 కొన్ని రోజుల్లో, వారంలో కొన్ని రోజుల్లో మనకు లైవ్ ఫోన్ ఇన్ కూడా ఉందండి. ఇది గమనించగలరు అంటే ఈ యొక్క పాయింట్ 9:30 సాయంత్రము హలో కర్నూలు ఎఫ్ఎం ఉంటే బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉందండి, మీరు గమనించాలా, ఇది గమనించుకొని మీరు రాసే ముందు ఒకసారి చూసుకొని రాయండి. కానీ ఏదైతేనేమి, మా కార్యక్రమాలపై మంచి స్పందన తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. ఇక వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వారి కుటుంబ సభ్యులు వారి యొక్క సందేశాన్ని మనకు వాట్సాప్ ద్వారా అందజేశారండి. మా అభిమాన కర్నూలు ఎఫ్ఎం వారికి శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమం మాకు చాలా ఇష్టమండి. నాకు ఇష్టమైన కార్యక్రమాలు దేశభక్తి గీతం, భక్తి రంజని, సుక్తి సుధ, పొలం కబుర్లు, కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, చరిత్రలో ఈ రోజు కార్యక్రమం. ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటాం. అభిరుచి ఉత్తరాల పాటలు ఉదయం సాయంత్రం వింటున్నాం. హలో డాక్టర్ గారి సలహాలు పునః ప్రసారం చేయగలరు. సాయంత్రం 5:00 నాటికలు ప్రసారం చేస్తున్నారు, అవి చాలా బాగున్నాయి, మీకు ధన్యవాదాలు అంటూ సింప్లీగా వాళ్ళ యొక్క సందేశాన్ని మనకు అందజేశారు సార్.
0: చాలా సంతోషం అండి. చాలా అంటే ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకుని ఉత్తరం ఎలాగుండాలో అనేది వీరు చెప్పగానే చెప్పారండి. వీరు వచ్చేసి వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత మరి వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఇలా తెలియజేస్తున్నారండి. ఈ వీరు వచ్చేసి మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది, తర్వాత వచ్చేసి రోజు మనం ప్రసారం చేసే ఉదయం పూట ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ కూడా రాశారు, అలాగే అభిరుచి ఉత్తరాల ద్వారా పాటలు ఉదయం సాయంత్రం వింటున్నాము, చాలా బాగున్నాయని చెప్పారు. మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సాయి కుమార్, దివ్య, జ్యోతి, చెరీబాబు, అవిని, జాన్, బ్లేసీ, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క వాట్సాప్ ద్వారా అభిప్రాయాన్ని మనకు వ్యక్తం చేశారండి. ఆల్ ఇండియా రేడియో కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి, సాంకేతిక నిపుణులకు మా నమస్కారాలండి. ఆదివారం రోజు సాయంత్రం 5:00 పుట్టింటి గౌరవం నాటకం విన్నామండి. ఈ నాటకం రచించిన వారికి మరియు ప్రసారం చేసిన మన కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమాశేఖర్, రేఖ, లక్కీబాబు, అభియాన్ కుమార్, అశోక్, వెంకటేష్ బాబు, అఖిల, బాలనరసింహ మీరందరూ కలిసి కూడా ఈ సందేశాన్ని మనకు అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం 3:00 కూతురు ఉంటే చాలు అనే నాటకం విన్నామండి. ఈ నాటకం మా కుటుంబ సభ్యులు అందరికీ ఎంతగానో అలరించింది. ఎంతో మంచి నాటకం రచించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ థ్యాంక్ యూ, నమస్తే అంటూ తెలియజేస్తున్నారు సార్ వారి యొక్క సందేశాన్ని. అలాగే మీ కార్యక్రమాలు మాకు చాలా చాలా బాగా నచ్చుతున్నాయండి. ఇంత మంచి కార్యక్రమాలు అందిస్తున్న మీకు సదా మేము ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఉంటాం సార్. దయచేసి మా మెసేజ్ గమనిస్తారని ఆశిస్తున్నాం, థ్యాంక్ యూ అంటూ రాస్తూ మరొక విన్నపాన్ని సందేశాన్ని అందజేశారు. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి, స్టాఫ్ అందరికి ధన్యవాదాలండి. సోమవారం ఉదయం సూక్తి సుధ కార్యక్రమంలో కేవీ సుబ్బలక్ష్మి గారి సూక్తులు విన్నామండి, చాలా బాగా నచ్చాయి. ఇంత మంచి కార్యక్రమం అందిస్తున్న మీకు మా స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. సాయంత్రం పూట కూడా సంధ్యారాగం కార్యక్రమంలో మంచి మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, నాటికలు కూడా వినిపిస్తున్నారు, అన్ని ప్రసారం చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి, ధన్యవాదాలు అంటూ మా ఇంటిల్లిపాది అధికారులకు ఈ మెసేజ్ పెడుతున్నాం, థ్యాంక్ యూ, నమస్తే సార్ అంటూ రాశారు.
0: చాలా సంతోషం అండి. ఇది వచ్చేసి ఈ ఉత్తరము రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, సాయి కుమార్ మరి వారి కుటుంబ సభ్యులు, అంతేకాకుండా వారి మిత్ర బృందం కూడా దీంట్లో ఉందండి.

0: ఇక వారితో పాటు వచ్చేసి మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమశేఖర్, లక్కీబాబు మరి వారి కుటుంబ సభ్యులు, అలాగే మరి వారి స్నేహితులు కూడా. ఇక్కడ స్నేహితులు ప్రత్యేకించి మహమ్మద్ సభ మరి వారి కుటుంబ సభ్యులు, ఇంకా అంటే భిన్నత్వంలో ఏకత్వం లాగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి వీళ్ళు రాశారండి. ఇక వీరు వచ్చేసి మన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగుంటున్నాయని చెప్పి తెలియజేశారండి. ముఖ్యంగా ఒక నాటక గురించి ప్రస్తావిస్తూ కూతురుంటే చాలు అనే నాటకము చాలా బాగుంది అని చెప్పి రాశారండి. నిజంగా కూతురు, ఒక కూతురు ఉన్న ఇంటికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే కూతురు లక్ష్మీదేవితో సమానము. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే మనకు ఎంతో సిరి సంపదలతో ఉన్నట్లే అండి మనము. మరి కూతురు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందాకనే ఈ నాటకం గురించి కూడా మనం ప్రస్తావించుకుంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నామండి. ఇకపోతే సూక్తి సుధలో కేవీ సుబ్బలక్ష్మమ్మ గారి సూక్తులు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ఇక సంధ్యారాగము నాటకాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ఈ మంచి ఉత్తరం రాసినందుకు ఈ బిజ్లీ వెంకటేష్ గారికి, వనమశేఖర్ గారికి, అందరికీ మరి వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి ఆత్మకూరు నుంచి ఎంకే భారతి హెరాల్డ్ గారు. యథావిధిగా ఎప్పటిలాగే వారి యొక్క ట్యాగ్ లైన్ తోనే మనకు వారి ఉత్తరం ప్రారంభించారు. వీరు నంద్యాల జిల్లా వాస్తవ్యులు. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు. ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు. 9వ తేదీ మీరు మేము ప్రోగ్రామ్ శ్రోతలను ఉత్సాహపరచేలా చాలా బాగుంది. 10వ తేదీ దంతాల చిగురు సమస్యలు రాకుండా జాగ్రత్తల గురించి డాక్టర్ లక్ష్మణ్ గారు చక్కగా వివరించారు. మన దేశ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి సుబ్బారావు గారి గురించి తెలియజేశారు. చాలా మందికి ప్రతిజ్ఞ రాసిందెవరో పేరు తెలియదు. కర్నూలు జిల్లా రూపకం చాలా బాగుంది, చరిత్ర తెలిసింది. 12వ తేదీ ఉదయం లలిత గీతం గగనానికి ఆశ సిగలో వాడాలని బాలుగారు సునీత గారి గలంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే రీతిగా ఉంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన విషయ వివరణ చాలా బాగుంది, ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ నేరెళ్ల చైతన్య కుమార్ గారితో పరిచయం చేశారు. కార్యక్రమం చాలా బాగా రక్తి కట్టించింది. ఇక బంతిపూల సాగు కార్యక్రమం సినిమా పాటలతో చక్కగా వివరించారు, ఆసక్తికరంగా విన్నాం, చాలా బాగుంది. ఇక మన శరీరంలో రక్తం యొక్క ప్రాధాన్యత డాక్టర్ గారు చక్కగా వివరించారు. దేశాభివృద్ధికి విద్య ఎంత అవసరమో 15వ తేదీ ప్రసంగం వినిపించారు, చాలా బాగుంది. ఈ వారం అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ, అంటే అన్ని అంశాలను ఉటంకిస్తూనే చాలా సింపుల్గా సూపర్ గా రాశారు భారతీ హెరాల్డ్ గారు.
0: మరి ముఖ్యంగా మాట్లాడే గడియారం రేడియో అయినటువంటి భారతీ హెరాల్డ్ గారికి ప్రతి వారం కూడా పలకరిస్తున్నారండి. వీరు ఆత్మకూరుకు చెందిన వారు. వీరు వచ్చేసి కొన్ని ప్రధానమైన కార్యక్రమాల గురించి మనకు ఉత్తరము రాయడం జరిగిందండి. ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, ఇక మన దేశ ప్రతిజ్ఞ రాసిన గారి గురించి తెలియజేశారు. ఇది నిజంగా మేము ఇంతవరకు తెలుసుకోలేదు. ఇక దంతాల చిగురు సమస్యలు రాకుండా జాగ్రత్తలు గురించి డాక్టర్ లక్ష్మణ్ గారితో చక్కని పరిచయం చాలా బాగుందని చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరు దంతాల తర్వాత చిగుళ్ళ గురించి ఈ ఒక అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా వరకు ఒకప్పుడు చూస్తే దంత వైద్యులు చాలా తక్కువగా ఉండేవారండి, ఇప్పుడు దంత వైద్యులు చాలా ఎక్కువగా వస్తా ఉన్నారు. అవసరం కూడా పెరిగిందండి. ఎందుకంటే మనం తినే ఆహారంలో కాల్షియం సరిగ్గా లేకపోవడము, దంతాలు ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలా అంటే కాల్షియం చాలా అవసరము. ఇక పోతే చిగుళ్ళు అతి సున్నితమైన భాగమే అండి. వాటిని శుభ్రపరిచే చిగుళ్ళు, తర్వాత దంతాలని శుభ్రపరిచే కార్యక్రమం అనేది ప్రతినిత్యము మనం పెట్టుకొని కనీసం రోజుకు 2 సార్లైనా ఉదయము లేచిన వెంటనే, తర్వాత నైట్ పడుకునే ముందు దంతాలు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవడం. ఇక క్లీన్ చేసుకోవడం అంటే బ్రష్ తీసుకొని ఎలాగంటే అలా కాకుండా ఒక దంత వైద్యుని పర్యవేక్షణలో ఎలాగా మనం క్లీన్ చేసుకోవాలా మన దంతాలు అనేది మనం తీసుకుంటే చాలా వరకు మనం చాలా సమస్యలు అధిగమించవచ్చు అండి. ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాము, అంటే సరైన ఆహారపు అలవాట్లు లేక తర్వాత ఈ దంతాల సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు అని అనుకుంటున్నానండి నేను. అంటే వారి ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకనో, లేకుంటే మరి కొన్ని విటమిన్ డెఫిషియన్సీ లోపమో, లేకుంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల, తర్వాత ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత ఈ ఎన్నో అంటే మనము ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలు కాకుండా బయట నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని తెలియజేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ స్వీట్స్ తినడం కూడా, అంటే ఎక్కువగా స్వీట్స్ తింటా ఉంటారండి జనాలు. మరి స్వీట్స్ తిన్నాక కనీసము ఆ నోరు పుక్కిలించుకోవడమో లేదంటే ఇంకోటో ఇంకోటో ఉండాలండి. ఇప్పుడు ఆ స్వీట్స్ తిని చాలా మంది పిల్లల్ని మనం చూస్తా ఉన్నాము.

పుచ్చు పట్టిపోతా ఉన్నాయండి. మరి ఇవి కూడా గమనించుకోవాలా తల్లిదండ్రులు. అంటే ఓ 10-15 ఏళ్ల క్రితము దంత వైద్యం దగ్గరికి వెళ్ళే టైం ఎప్పుడంటే ఈ ఒక 60-65 ఏళ్ళు 70 ఏళ్లకు దంత వైద్యం దగ్గరికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు 20-25 ఏళ్లకు వెళ్తా ఉన్నారండి. మరి ఇది గమనించుకొని రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకొని ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఈ ఉత్తరం రాశారండి. నిజంగా బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన అనేది మన ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందండి. మరి ఇప్పుడు ఈ రోజున బాలకార్మిక వ్యవస్థ చాలా వరకు తగ్గిపోయింది, పూర్తిగా నిర్మూలన అయితే కాలేదండి. ఇక ఇది నిర్మూలన ఇక కొన్ని రోజుల్లో పూర్తిగా కూడా మనకు నిర్మూలన కనిపించవచ్చు. ఇక మానసిక ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ నీరల చైతన్య కుమార్ గారితో పరిచయం చాలా బాగుందని తెలియజేశారు. అంటే ఇక్కడ నీరల చైతన్య కుమార్ గారు చెప్పిన విషయం ఏంటంటే కొన్ని ఆరోగ్య సమస్యలు అనిపించే సమస్యలు అవి మానసిక సమస్యలుగా ఉన్నాయి అని చెప్పి చెప్పారండి. ఈ యొక్క ఇంటర్వ్యూ నిజంగా చాలా ఆకట్టుకునిందండి. ఇక బంతిపూల సాగు కార్యక్రమం చాలా బాగుందని చెప్పారు. ఇక మన శరీరంలో రక్తం యొక్క ప్రాధాన్యత గురించి ఈ డాక్టర్ గారు వివరించిన తీరు చాలా బాగుందని చెప్పారు. శరీరంలో రక్త శాతం తక్కువైనప్పుడు తగు మోతాదులో మనం వెంటనే తెలుసుకోవచ్చండి. మన కళ్ళు ఒకసారి కింది కనుక్కొని చూస్తే మన కనుబొమ్మల దగ్గర కింది కనుక్కొని చూస్తే ఇప్పుడే ఆ వైట్నెస్ కనపడితే రక్తం తగ్గిపోయిందని తెలిసిపోతుంది. ఆ తర్వాత గోర్లలో కూడా మనకు తెల్లదనం వచ్చిందంటే రక్తం తగ్గిపోయిందని తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము సరైన టెస్ట్ చేయించుకొని మంచి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి, మంచి సిరప్లు మంచి టాబ్లెట్స్ వచ్చాయి, ఇవన్నీ తీసుకుంటే రక్తం బాగా ఉంటుందండి. ఎందుకంటే మన శరీరంలో రక్తం అనేది ఒక ముఖ్యమైన భాగం అండి. ఇకపోతే వీరు దేశాభివృద్ధి విద్య ఎంత అవసరమో అని కూడా తెలియజేశారండి. ఆ ప్రసంగం గురించి తెలియజేశారు. ఇక ఒక దేశ అభివృద్ధి విద్య మీదనే ఆధారపడి ఉంటుందండి. మన దేశంలో ఎందరో మహానుభావులు పుట్టారు, మరి అందుకనే సగర్వంగా ఈరోజు మన భారతదేశము అద్వితీయంగా ప్రపంచంలో వెలుగొందుతుందండి. రామకృష్ణ పరమహంస కాడ నుంచి మనం చూసుకుంటే తర్వాత వివేకానందుడు గారు, రామానుజాచారి గారు, ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ గారు, భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇంకా గాంధీ గారు, నెహ్రూ గారు, వీరందరూ ఎంతో విద్యావంతులు. ఈ విద్యావంతుల్లో ముఖ్యంగా ప్రస్తావించవలసింది ఒక అంబేద్కర్ గారిని ప్రస్తావించాలండి. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం సమయంలో ఎందరో ఒక గాంధీజీ గారు కానీ ఒక నెహ్రూ గారు కానీ, నెహ్రూ గారు కూడా 3000 రోజుల పైనే జైల్లో గడిపారండి. కానీ ఒక విద్యావంతునికి ఏ పరిస్థితి ఉంది అంటే అంబేద్కర్ గారిని ఏ ఒక బ్రిటిష్ అధికారి కానీ ఎవ్వరు కానీ వారిని అరెస్ట్ చేయలేదండి. ఎందుకంటే వారికి ఉన్న విద్య అట్లాంటిది. వారు బ్రిటిష్ లో వారు ఉన్నప్పుడు, బ్రిటన్ లో ఉన్నప్పుడు, లండన్ లో ఉన్నప్పుడు వారు ఎంతో అత్యధిక చదువులు చదివి ఈ రాజ్యాంగము ప్రపంచ దేశ రాజ్యాంగాలలో లిఖితంగా వీరి పాత్ర కూడా కొన్ని ఉందండి. వీరిని అరెస్ట్ చేయాలంటే చాలా కష్టము. అంటే విద్య ఉంటే మనకు అంత సౌలభ్యం ఉందనేది ఆ రోజు మనకు ఒక అంబేద్కర్ జీవితంలో తెలుస్తుందండి. ఇక అంటే ఈ రోజు కూడా మన జాతీయ నాయకులు ఆల్మోస్ట్ అందరూ జైలుకి పోయించిన వాళ్ళే అండి. కానీ ఒక అంబేద్కర్ గారు ఒక్కరే జైలుకి పోలేదు. ఒకసారి ఒకనొక సందర్భంలో జైలుకి పంపించాలా అని చెప్పి ఒక అధికారి అంబేద్కర్ గారిని వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తే మీ దగ్గర వారెంట్ ఉందా అని అడిగితే అక్కడ అతను పై అధికారులకు ఫోన్ చేసి వారెంట్ అడుగుతున్నాడండి ఇతను అని చెప్పినప్పుడు వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి వారు అడగ్గా అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళామండి అంటే మీరు ఎలా వెళ్తారండి అని వాళ్ళని సరే అని ఆ పై అధికారులు అంబేద్కర్ గారిని వీడుకొని వాళ్ళని వదిలేసేయండి అని చెప్పినా కానీ అంబేద్కర్ గారు వినకుండా వారిపైన కేసు వేసి వారి ఉద్యోగాలు కూడా లేకుండా చేశారండి. అంటే ఒక విద్యావంతుడు, ఒక విద్య ఉంటే దేశ అభివృద్ధి ఎంతవరకు ఉంటుంది అంటే ఒక ప్రపంచాన్నే గడగడలాడించిన ఆ బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఒక విద్యావంతుని ముందర మోకాల్లో ఉంచాల్సి వచ్చిందండి. విద్యకున్న ప్రాధాన్యత అటువంటిది. మన దేశంలో కూడా ఎంతో మంది, మనం ఈరోజు భారతదేశము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శ్యామలంగా ఉందంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వల్లనే అండి. నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ, అంటే వీరు రూపకల్పనలో ఆ డ్యాంలు కట్టడము. మరి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్

0: కానీ చాలా చక్కగా ఉన్నాయండి. విద్య అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అండి, దాన్ని ఎప్పుడూ ఆపకూడదు. అది ఎప్పుడూ మనము నిరంతర విద్యార్థులుగా ఉంటేనే మన సంస్కృతి మనకు బాగా ఉంటుందండి. మనకు మంచి సంస్కృతిని అలవర్చుతుంది మన విద్యనే అండి. ఇక మంచి ఉత్తరం రాసినందుకు భారతి హెరాల్డ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు శ్రోత, ఇతను చాలా కాలానికి మనకు ఉత్తరం రాశారు. రేడియో కేంద్రానికి నమస్కారాలండి. మేము గత 30 సంవత్సరాలుగా రేడియో అభిమానులము. రేడియో ప్రోగ్రామ్స్ వింటూ మా పనులు చేసుకోవడం అలవాటుగా మారింది. అన్ని కార్యక్రమాలు బాగా ఉంటున్నాయి. అయితే 15వ తేదీ శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం మాకు ఎంతగానో నచ్చింది. శ్రీశ్రీ గారు ఒక కవిగా, విప్లవ కవిగా, అభ్యుదయ కవిగా ఆయన రాసిన కవితలు, పాటలు, విశేషాలు తెలియజేస్తూ వారి పాటలు వినిపించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రజల గుండెల్లో ఇప్పటికీ శ్రీశ్రీ గారు సజీవంగానే ఉన్నారు. అయితే శ్రీశ్రీ గారికి ప్రభుత్వం నుండి గొప్ప గుర్తింపు రాలేదని నా అభిప్రాయం. ఆకాశవాణి కేంద్రం వారు శ్రీశ్రీ గారి ఘన చరిత్ర గురించి ఎంతో బాగా తెలియజేశారు, చాలా సంతోషం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు అంటూ రాశారండి. ఈయన ఎప్పుడు రాశారు, గతంలో కూడా అతని పేరు రాయకుండా ఒకే ఒక్కడు అన్న పేరుతోనే వీరు మనకు ఉత్తరం రాయడం వారి అలవాటు.
0: ఒకే ఒక్కడు నిజంగా ఒక దశాబ్ద కాలం అయింటుందండి, దశాబ్ద కాలం పైన అయింటుంది ఇతను రాసి మనకు ఉత్తరాలు. ఇతను మన కర్నూలు పక్కనే శాంతినగర్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉందండి, అక్కడ నుంచి మనకు రాసేవాడు ఉత్తరాలు. తర్వాత 2017లో లాస్ట్ అనుకుంటా ఇతను. నిజంగా 10 సంవత్సరాల తర్వాత ఇతను మనల్ని పలకరిస్తా ఉన్నాడు. ఇక వీరు వచ్చేసి మన కార్యక్రమాలన్నీ వింటా ఉన్నాము, అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. ఈ నెల 15వ తారీఖున శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం మాకు ఎంతో బాగా నచ్చింది అని చెప్పి తెలియజేశారండి. శ్రీశ్రీ గారు ఒక కవిగా, విప్లవ కవిగా, అభ్యుదయ కవిగా, విప్లవ కవి కాదండి అభ్యుదయ కవి. శ్రీశ్రీ గారు ఎప్పటికీ కూడా విప్లవంకెళ్ళి వెళ్ళలేదు, అభ్యుదయం పరంగానే అతను రచనలు ఉండేవి. ఆయన రాసిన కవితలు, పాటలు, విశేషాలు తెలియజేస్తూ వారి పాటలు వినిపించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు కూడా శ్రీశ్రీ గారి పాటలు అంటే పాటలు కాదండి కవితలు, మహాప్రస్థానం అనే పుస్తకంలో మనకు కనపడతా ఉందండి. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పి ఒక మంచి కవిత రాశారండి. అలాగే నేను సైతం ప్రపంచానికి సమిధన అవుతానని చెప్పి మనకు ఒక సినిమాలో కూడా ఈ పాటను పెట్టడం జరిగిందండి. ఇక ఇటీవలి కాలంలోనే ఆ దేవుడు తీసుకొని పోయిన భారతీరాజా గారు దర్శకత్వంలో కమల్ హాసన్ గారు నటించిన ఆకలి రాజ్యం చిత్రంలో ఓ పాట కూడా శ్రీశ్రీ గారు, సాపాటు ఎటు లేదు పాటైనా పాడుగురు, ఇట్లాంటి పాటలు శ్రీశ్రీ గారి అంటే నిజంగా ఆకలి రాజ్యం సినిమా చూస్తే శ్రీశ్రీ గారితోనే మొత్తంగా మనకు ఉంటుందండి. ప్రతి ఒక్క డైలాగ్ శ్రీశ్రీ గారి డైలాగే ఉంటుంది. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు చూడండి, అది అమెరికాలో ఈరోజు చెప్తా ఉంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. అది ఎప్పుడో ఆకలి రాజ్యం చిత్రంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చూయించారండి. నిజంగా ఒక చూడదగ్గ కళాఖండం అండి అది. శ్రీశ్రీ గారిలో శ్రీశ్రీ గారి పద్యాలు, శ్రీశ్రీ గారి కవితలు, శ్రీశ్రీ గారి మాటలు చాలా విధంగా వినవచ్చు చూడవచ్చు అండి. మరి వీరి ఘనచరిత్ర తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నామని రాశారండి. చాలా చక్కటి అంశము నిజంగా మీరు ఈరోజు ప్రస్తావించారండి. మరి ఒకే ఒక్కడు నిజంగా ఒకే ఒక్కడ నిరూపించుకున్నాడండి. ఒక్క టాపిక్కే రాశాడు, ఆ ఒక్క టాపిక్ కూడా
1: ఇంతవరకు
0: ఆ ఒక్క టాపిక్ కూడా ఆ శ్రీశ్రీ గారి గురించి. అతనికి శ్రీశ్రీ అని పిలుస్తూ ఉంటారు అందరూ. అతని పూర్తి పేరు కూడా తెలియని వారు ఈ రోజుకి కూడా ఉన్నారండి. ఒక అభ్యుదయ కవి, విప్లవ కవి మాత్రం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ మంచి ఉత్తరం రాసినందుకు ఒకే ఒక్కడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందరికెళ్దామండి.
1: చాలా చక్కగా ఒక అంశాన్ని మీరు ప్రస్తావించారు సార్ శ్రీశ్రీ గారి గురించి. మరి శ్రోత రాసినటువంటి స్పందనకు ప్రతిస్పందన చాలా చక్కగా అందజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నాగనాథ్ గుప్తా విశ్రాంత ఉద్యోగి అండి, వీరు ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి వారి యొక్క స్పందన మనకు వాట్సాప్ ద్వారా అందచేయడం జరిగింది. మీరు మేము ఆకాశ ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలండి. గత వారం మీరు ప్రసారం చేస్తున్న మీరు మేము కార్యక్రమం విన్నామండి. శ్రోతల యొక్క ప్రతి ఉత్తరం ఇందులో చేర్చి చదివి వినిపించినందుకు, అలాగే వారి ఉత్తరానికి చక్కగా స్పందిస్తూ జవాబులు ఇస్తున్న గుర్రం చంద్రశేఖర్ గారికి, వ్యాఖ్యాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రసారం చేస్తున్న కాంతరేఖలు కార్యక్రమం తప్పకుండా వింటున్నామండి. ఇందులో చరిత్రలో ఈ రోజు ప్రత్యేకతలు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. ప్రతి వ్యాఖ్యాతలకు మా యొక్క కృతజ్ఞతలు. అలాగే మీరు ప్రసారం చేస్తున్న ఏకచిత్ర

0: చాలా బాగా ఉంటుంది. అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతగానో శ్రోతలను అలరిస్తున్నాయి. అభిరుచికి శ్రోతలు ఉత్తరాలు రాసి వారి పాట కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారండి. అయితే మన కర్నూలు కేంద్రంలో ప్రతి ఒక్క శ్రోత ఉత్తరం తప్పకుండా చదివి వారి వారి పాటలు వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా శ్రోతలు ఈ కార్యక్రమానికి ఉత్తరాలు రాస్తారని శ్రోతలను విన్నవించడం అయినది. ఇంతటితో ముగిస్తున్నాను అంటూ వారి యొక్క స్పందనకు ఫుల్ స్టాప్ పెట్టారు నాగనాథ్ గుప్తా గారు.
1: మరి సుదూరమైన ప్రాంతం నుంచి అంటే నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గారు విశ్రాంత ఉద్యోగి అని పేర్కొంటూ రాశారండి. ఇక వీరు వచ్చేసి నిజంగా విశ్రాంత ఉద్యోగి అంటే 62 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసులో ఉంటుందండి. వారి వయసుకు తగ్గ హుందాతనంతో ఉత్తరం రాశారండి వీరు. నిజంగా ఇది ఎంతో ప్రతిభావంతమైన ఉత్తరం అని చెప్పొచ్చండి. చరిత్రలో కాంతిరేఖల కార్యక్రమంలో మేము తప్పకుండా వింటూ ఉంటాము కాంతిరేఖల కార్యక్రమం. కాంతిరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకతలు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు అని చెప్పి రాశారండి. ఇక అంతేకాకుండా అభిరుచి ఉత్తరాలు ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో వినసొంపుగా ఉంటా ఉన్నాయి. అందరి శ్రోతలకు మీరు న్యాయం చేస్తా ఉన్నారని చెప్పగానే చెప్పారండి. ఇక వీరు హుందాతనాన్ని ఎలా తెలియజేసుకున్నారంటే ఈ ఒక పాయింట్లు చెప్పి వీరి నేను ముగిస్తున్నానని చెప్పి తెలియజేశారండి. నాగనాథ్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తర్వాత శ్రోత బ్రహ్మయ్య కర్నూల్ నుంచి వీరు రాశారండి. యథావిధిగా ఎప్పటిలాగానే సుదీర్ఘమైన ఉత్తరాన్ని వారి యొక్క సందేశం ద్వారా మనకు అందజేశారు. స్టేషన్ డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, వ్యాఖ్యాతలకు, సిబ్బందికి శుభ సాయంత్రం అండి, శుభాకాంక్షలు. గత వారం వ్యాఖ్యాత గారు ఉత్తరాలు చదివిన తీరు బాగుంది, శ్రోతలు రాసిన ఉత్తరాలపై డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారి వివరణ చాలా బాగుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ మైనంపాటి భాస్కర్ రచనలో ఏ బాలకృష్ణ నిర్వహణలో శిశిర శిబిరం నాటిక విన్నామండి, చాలా బాగుంది. మంగళవారం కాంతిరేఖల్లో వ్యసనాలు అవగాహన నివారణ గురించి సైక్రియాటిస్ట్ డాక్టర్ డి శివప్రసాద్ గారు, పోలీస్ సీగల్ శాఖ అధికారి ఎలీషా గారితో పరిచయం విన్నాం. వ్యాఖ్యాత డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు విలువైన క్వశ్చన్స్ తో మంచి మంచి వివరాలను రాబట్టారు. బుధవారం కాంతిరేఖల్లో నోటిలోని చిగురు వ్యాపుల గురించి దంత వైద్యులు డాక్టర్ పి లక్ష్మణ్ గారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. 8:30 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో వ్యాఖ్యాత గారు పాటల రచయిత గురించి, సంగీతం సమర్పించిన వాళ్ల గురించి, పాడిన వారి గురించి, ఏ సినిమాలో పాట అని అన్ని వివరాలను బాగా తెలియజేశారు. ముఖ్యంగా మనం పాటలు కానీ నాటకలు కానీ నాటకాలు కానీ వినేటప్పుడు దీనిని ఎవరు రచించారు, ఎవరు సమర్పించారు, ఎవరు ప్రసారం చేస్తున్నారు, పాత్రలు పాత్రధారులు అన్ని విషయాలు తెలుసుకుని వింటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. గురువారం కాంతిరేఖల్లో పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు కారణాల గురించి డాక్టర్ యు రాజా సుబ్బారావు గారితో పరిచయం విన్నామండి. పరాన్న జీవుల నుండి వచ్చే వ్యాధులు, వాతావరణం వల్ల వచ్చే వ్యాధులు, తదితర వ్యాధుల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఇక సాయంత్రం 5 గంటలకు కొత్తపల్లి కృష్ణకిషోర్ రచనలో ఏ బాలకృష్ణ గారు నిర్వహించిన మన కర్నూలు కేంద్ర సమర్పణలో శాంతిపథం నాటిక విన్నామండి. అంగులి మాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. తర్వాత శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సాహితీ సంస్థ సభ్యులు సమర్పించిన పురోగామి నాటిక విన్నాం. ఇందులో బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఎదుర్కొనే సమస్యల గురించి చాలా బాగా తెలియజేశారు. శ్రీ కేవీఎస్ కుమార్ రచనలో ఏ బాలకృష్ణ గారి నిర్వహణలో మన కర్నూలు కేంద్రం ద్వారా ప్రసారం చేసిన డైరెక్టర్ సిబ్బందికి అనేక ధన్యవాదాలు. కాంతిరేఖల కార్యక్రమంలో పానిక్ డిజార్డర్, సొమాటోఫార్మ్ డిజార్డర్ గురించి, శారీరక ఆరోగ్య సమస్యలు నివారణ గురించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నేరెళ్ల చైతన్య కుమార్ గారితో పరిచయం విన్నామండి. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు మంచి మంచి క్వశ్చన్స్ తో మంచి వివరాలను రాబట్టారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తనదాకా వస్తే నాటిక చాలా బాగుందండి. గర్భిణీ స్త్రీలు ఎలాంటి పోషక ఆహారాలు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. పివి భవానీ ప్రసాద్ గారి రచనలో బివి శారదా గారి నిర్వహణలో సహకారం ఏ బాలకృష్ణ గారు అందించగా ప్రసారం చేసిన కార్యక్రమం 3 గంటలకు విజయవాడ నుంచి ప్రసారమైన కార్యక్రమం చాలా బాగా నచ్చిందండి. ఇక మన కర్నూలు కేంద్రం ద్వారా వినిపించిన కూతురు ఉంటే చాలు నాటకం విన్నామండి, చాలా బాగుంది. కన్న కొడుకులు తండ్రిని సరిగా చూడకపోతే కూతురే చూస్తుంది, వాస్తవానికి చాలా దగ్గరగా ఉందండి. రచన శ్రీ ఆవుల వెంకట రమణ గారు, నిర్వహణ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి గారి, పర్యవేక్షణ అబ్దుల్ కుదుష్ గారి వారి సారథ్యంలో ప్రసారం చేసిన ఈ కార్యక్రమం మాకు బాగా నచ్చిందండి, ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ వారి యొక్క స్పందనను అన్ని విషయాలపైన ఉటంకించారు సార్.
1: చాలా సంతోషం అండి. ఇక వచ్చేసి బ్రహ్మయ్య గారు మనకు ప్రతినిత్యము పలకరించే శ్రోత అండి. ఈ మన కార్యక్రమాలు అంటే వారికి చాలా ఇష్టము. తర్వాత మన కార్యక్రమాలపై వారి స్పందన చాలా బాగుంటుంది. తర్వాత మన కార్యక్రమాలు అన్ని వింటూ వారు ప్రతి ఒక్క కార్యక్రమం గురించి వారు చక్కగా తెలియజేస్తూ ఉంటారండి. ఇక ముఖ్యంగా వారు శిశిర శిబిరం నాటకం శ్రీ మైనంపాటి భాస్కర్ గారి రచన, తర్వాత బాలకృష్ణ గారి నిర్వహణలో మన కర్నూలు కేంద్రం నుంచే ఇది ప్రసారమైంది.

అండి. ఈ నాటకం మన కర్నూలు కేంద్రం రూపొందించింది. ఈ నాటకం చాలా బాగుందని చెప్పి రాశారు. అలాగే ఇటీవలి కాలంలో కాంతిరేఖల్లో వ్యసనాల గురించి అవగాహన నివారణ గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారు, ఇంకా పోలీస్ ఈగల్ శాఖ అధికారి శ్రీ ఎలిషా గారితో పరిచయ కార్యక్రమం విన్నాము అని చెప్పి, అది ఇది కూడా చాలా బాగుందని చెప్పారండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే, యువత ఇప్పుడు డ్రగ్స్ కి చాలా వరకు బాన్సలు అయితే ఉన్నారండి. అంటే డ్రగ్స్ అంటే మనము పెద్దగా మనకు తెలిసినంత వరకు డ్రగ్స్ అంటే ఏదో పెద్ద డ్రగ్స్ అని కాదు, ఒక ధూమపానం కానీ మద్యపానం కానీ గంజాయి కానీ ఇవి, ఈ మూడు గుట్కాలు కానీ ఇలాంటివి అన్నీ కూడా ఈజీలీ అవైలబుల్గానే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఒక గంజాయి తప్ప మిగతావన్నీ అందుబాటులో ఉన్నాయి. గంజాయి కూడా పొలాల్లో పండిస్తూ ఉన్నారు. అంటే సిగరెట్లు, మందు అంటే మద్యపానం అండి, ఇక వచ్చేసి గంజాయి, ఈ మూడు సేవించేవాడు. అతని మానసిక పరిస్థితి ఏమీ బాగలేదు. డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించి ఇలాంటి వారిని పోలీస్ శాఖ వారు గుర్తించి వారికి ముందుగా కౌన్సిలింగ్లు ఇప్పించి ఈ సైకియాట్రిక్ డాక్టర్స్తో కౌన్సిలింగ్లు ఇప్పించి వారిని ఒక వృత్తిలో నుంచి సొసైటీలోకి తీసుకొని రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారండి. ఇలాంటివి గొప్పలు అనుకుంటారు కానీ ఒక్కసారి కుటుంబంలో ఒకరి మరణము ఆ కుటుంబాన్నే కలిచివేస్తుందండి, ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. కనుక యువత ముందుగా వీటికి బానిసలు అవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అవగాహన సదస్సులు మన ప్రభుత్వం కూడా చేపడుతుందండి ఇప్పుడు. మరి దాంట్లో డాక్టర్ శివప్రసాద్ గారు, తర్వాత పోలీస్ శాఖ వారు అంటే సైకియాట్రిస్ట్ డాక్టర్లు, పోలీస్ శాఖ వారు వీరందరూ కలిసి అవగాహన సదస్సులు పలు కళాశాలల్లో నిర్వహిస్తూ చైతన్యపరుస్తున్నారండి, ముఖ్యంగా యువతని. ఇకపోతే వీరు ఇంకొక విషయము కూడా తెలియజేశారండి, నోట్లో చిగుర్ల వేపల గురించి దంత వైద్యులు డాక్టర్ పి లక్ష్మణ్ గారు తెలియజేసిన విషయాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియజేశారండి. ఇందాకనే మనం దాని గురించి మాట్లాడుకున్నాము.

0: ఇప్పుడు దీన్ని ఎవరు రచించారు, ఎవరు సమర్పించారు, ఎవరు ప్రసారం చేశారు, పాత్రలు, పాత్రధారులు, అన్ని విషయాలు తెలుసుకొని వింటే చాలా బాగుంటుంది అని చెప్పి రాశారండి. ఈ నిజంగా మన దగ్గర అటువంటి వ్యాఖ్యాతలు చాలామంది ఉన్న వ్యాఖ్యాతలందరూ దీంట్లో నిష్ణాతులు అండి. ఇక కూతురు ఉంటే చాలు అనే నాటకం కూడా చాలా బాగా నచ్చిందని రాశారండి. ఇక దీని గురించి కూడా మనం ఇందాకనే చెప్పుకున్నామండి. మరి మంచి ఉత్తరము రాశారండి శ్రీ బ్రహ్మయ్య గారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్, బ్రహ్మయ్య గారి సుదీర్ఘ ఉత్తరానికి సుదీర్ఘమైనటువంటి ప్రతిస్పందనను అందజేశారు. ప్రతి అంశాన్ని మీరు కూడా చాలా చక్కగా వివరించారు వారి యొక్క స్పందనకి. మరొక శ్రోత, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ్ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు మనకి ఈ విధంగా వారి యొక్క స్పందనను అందజేశారండి. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గురం చంద్రశేఖర్ గారికి, వ్యాఖ్యాతలందరికీ మీరు మేము కార్యక్రమానికి శుభాభివందనాలండి. 14వ తారీఖు రోజు ఉదయం 6:10 భక్తిరంజనిలో భక్తిరంజనిలో పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. 6:30 సూక్తి సుధా కార్యక్రమం విన్నాం, పొలం పనులు విన్నాం, అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇదే రోజు ఉదయం 8:35 అభిరుచులు కోరిన పాటలు ప్రసారం చేశారు. ఆ పాటలు వింటుంటే చాలా చాలా ఇష్టంగా అనిపించింది. ప్రతి నిత్యం కంపల్సరీగా అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటానండి. 9:30 కూడా పాటలు విన్నామండి. ఇదే రోజు మధ్యాహ్నం 3:00 మీరు ప్రసారం చేసినటువంటి నాటక విన్నామండి, చాలా బాగుంది. ఈ నాటక వింటున్నంతసేపు మేము అసలు రేడియో దగ్గర నుంచి కదలలేకపోయినామంటే నమ్మండి, మీరు ప్రసారం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మాకు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది, వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీ కర్నూలు కేంద్రం అంటే మాకు ప్రాణం అండి. కర్నూలు కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలు ప్రతి నిత్యం మేము ఆనందంగా వింటూ ఉంటాము అంటూ ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అంటూ వారి యొక్క స్పందనను అందజేశారు. అలాగే 15వ తారీఖు రోజు ఉదయం 8:35 అభిరుచి కార్యక్రమంలో పాటలు విన్నాము. అదే రోజు 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో శ్రీశ్రీ గారి రచనల్లో గానం చేసినటువంటి పాటలు విన్నాం, చాలా ఆనందంగా అనిపించింది. ఎంతో కష్టపడి బాధపడి ఇన్ని పాటలు రాసి సాహిత్యం చేసి సినిమా పాటలకు ప్రాణం పోశారు శ్రీశ్రీ అంటే చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశ్రీ గారికి మా యొక్క అభివందనాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం మాకు బాగా నచ్చింది అంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి శ్రోతలు.
0: ఇక వీరు కూడా మనల్ని ప్రతివారం పలకరించే శ్రోత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దైనందిత కార్యక్రమాలన్నీ కూడా రాశారండి. అయితే వీరికి 6:10 భక్తిరంజని పాటలు, తర్వాత పొలం పనులు, తర్వాత సూక్తి సుధ కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా 8:30 అభిరుచి ఈ కార్యక్రమాలు, 9:30 చిత్రాంజలి పాటలు, ఇక 3:00 మనం ప్రసారం చేసే నాటక చాలా బాగుందని చెప్పి రాశారండి. ఇక అంతేకాకుండా వీరు ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పి రాస్తూ ఉన్నారు. ఇక పోతే శ్రీశ్రీ గారి గురించి వీరు మరొకసారి ప్రస్తావించడం జరిగిందండి. ఇందాకనే ఒక స్తోత ప్రస్తావించారు శ్రీశ్రీ గారి గురించి. శ్రీశ్రీ గారి గురించి వీరు గానం చేసినటువంటి పాటలు విందాము, చాలా విన్నాము, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి రాశారండి. మరి నిజంగా శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు చాలా గొప్పవారని ప్రగాఢంగా నమ్ముతూ మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్నా వీరందరూ కూడా ఏలూరు నుంచి వారి యొక్క స్పందన మనకు అందజేశారు వాట్సాప్ ద్వారా. మీరు, మేము, శ్రోతల అభిప్రాయాలు, ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి, సిబ్బందికి నమస్కారం అండి. గత మంగళవారం సాయంత్రం ప్రసారమైన మీరు, మేము, శ్రోతల కార్యక్రమాలపై వెళ్లబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివిన మేడం గారికి, అంతే ప్రేమతో ఆప్యాయతతో జవాబు అందజేసిన డాక్టర్ గురం చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలండి. ప్రతి శ్రోత రాసిన అభిప్రాయానికి ఎంతో వివరణ అందిస్తున్న చంద్రశేఖర్ గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు. ఇక మంగళవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించామండి. సాయంత్రం ప్రసారమైన మజిలి కథానిక విన్నాం, మంచి సందేశం అందజేసింది. రచించి చదివి వినిపించిన అబ్దుల్ అజీజ్ గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలండి. 11వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు విని తరించాం. సూక్తి సుధలో కాలాన్ని దైవ స్వరూపంగా భావించాలని, మోసపూరిత వర్ణనలు పనికిరావని, ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేసిన సునంద గారికి నమస్కారాలు. సాయంత్రం ప్రసారం చేసిన శాంతిపథం నాటిక విన్నాం. అహింసో పరమో ధర్మ అనే సూత్రంపై ఆధారపడి నడిచింది ఈ నాటిక. పాల్గొన్న కళాకారులకు రచయిత శ్రీ కొత్తపల్లి కృష్ణకిషోర్ గారికి, నిర్వహించిన బాలకృష్ణ గారికి, పాల్గొన్న కళాకారులకు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారండి. అందరికీ

0: ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక రాత్రి 9:30 ప్రసారమైన హిందీ సినిమా పాటలు విని ఆనందించామండి. అనంతరం ప్రసారమైన ఏకచిత్ర గానం శీర్షికన కోటి గారి సంగీత నిర్వహణలో రూపొందిన గోకులంలో సీత సినిమా నుండి పాటలు విని ఆనందించాం. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటూ ఉన్నాము. ఇకపోతే 14వ తేదీ ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని ధరించామండి. సాయంత్రం ప్రసారం చేసిన పుట్టింటి బంగారం నాటక విన్నాం. ఈ నాటకం మాకెంతగానో నచ్చింది. నాటకలో హాస్యంతో పాటు మంచి సందేశం అందజేశారు. నాటకం రచించిన రచయితకు మా ధన్యవాదాలు. పాల్గొన్న కళాకారులకు కళాభివందనాలు అందజేస్తున్నాం. ఇక 15వ తేదీ సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో సుశీలమ్మ బృందం గానం చేసిన భక్తి గీతాలు విని ధరించామండి. సుక్తి సుధలో ఎన్నో జీవిత సత్యాలను మా ముందు ఉంచిన కేవీ సుబ్బలక్ష్మి గారికి మా ధన్యవాదాలు అందజేస్తున్నామంటూ రఘుబీర్ సింగ్, సుగనాబాయి, రాధమున్న ఏలూరు నుంచి రాశారండి. వీరు రాసిన ప్రతి ఉత్తరంలోనూ అంటే కంటెంట్ గురించి కూడా చాలా చక్కగా వారు విని ఆ కంటెంట్ గురించి కూడా మనం ఏమైతే ప్రసారం చేశామో దాని గురించి కూడా స్పష్టంగా వీరు అందజేసినందుకు నిజంగా వీరికి ధన్యవాదాలు తెలియజేయాలి సార్.
1: నిజంగా అండి, వీరు కూడా మనల్ని ప్రతి నిత్యం పలకరిస్తూ ఉంటారండి. రఘువీర్ సింగ్, సుగనాబాయి, రాధా మున్నా వీరు వచ్చేసి ఏలూరు నుంచి రాస్తూ ఉంటారండి. అంటే వారికి దగ్గరలోనే విజయవాడ కేంద్రం కూడా ఉందండి. అయినప్పటికీ కూడా మన కార్యక్రమాలు వీరు వింటూ మన కార్యక్రమాలపై స్పందన తెలియజేస్తూ ఉంటారండి. ముఖ్యంగా వీరు భక్తిరంజని కార్యక్రమము, తర్వాత సాయంత్రం మజిలీ కథానిక చాలా బాగుంది అని చెప్పి రాశారండి. ఇకపోతే రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు, శాంతి పదం నాటిక చాలా బాగుందని చెప్పి రాశారండి. ఇక హిందీ సినిమా పాటలు చాలా బాగున్నాయని చెప్పారు. తర్వాత ఏకచిత్ర గానం కూడా చాలా బాగుందని చెప్పి తెలియజేశారండి. క్రీస్తు భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. ఇకపోతే మరొక నాటక గురించి వీరు, పుట్టింటి బంగారం నాటక చాలా బాగుంది, చాలా హాస్యభరితమైన నాటకము, ఎంతో హాస్యభరితమైన నాటకం అండి ఇది, చాలా బాగుందని చెప్పి రాసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక అంతేకాకుండా భక్తిరంజని కార్యక్రమంలో సుశీలమ్మ బృందం గారు గానం చేసిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సుఖసుధలో ఎన్నో జీవిత సత్యాలను శ్రీ కేవి సుబ్బలక్ష్మియమ్మ గారి ఈ సూక్తుల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నామని చెప్పి రాశారండి. మంచి ఉత్తరం రాసినందుకు రఘువీర్ సింగ్ గారికి, సుగనాబాయి గారికి, వీరందరికీ, ఈ మరి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, వీరందరూ కూడా వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ స్పందించిన తీరు ఇలా ఉందండి. 11వ తేదీ 9:30 చిత్ర జగత్తులో హిందీ సినిమా పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. 12వ తేదీ రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన నువ్వు లేక నేను లేని సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయండి. అదే రోజు 10:30 అలనాటి మధుర గీతాలు విన్నాం, చాలా బాగున్నాయి. 13వ తేదీ 6:30 సుక్తి సుధా విన్నాం, సుక్తులు చాలా బాగున్నాయి. మాది ఒక చిన్న కోరిక, గతంలో మాదిరిగా సాయంత్రం 6:55 కర్నూలు జిల్లా విశేషాలు పునఃప్రసారం చేయగలరు. కర్నూలు ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో మీ మూసాపేట నరేష్ అంటూ వారి యొక్క స్పందనలో అభినందనలు, ప్రశంసలు, అలాగే విన్నపాలు అన్ని కలిసి ఉన్నాయి.
1: చాలా సంతోషం అండి. చాలా పాత శ్రోతనండి, మనకు మంచి శ్రోత కూడా మూసాపేట నరేష్ గారు. వీరు వచ్చేసి ముఖ్యంగా చిత్ర జగత్లోని హిందీ సినిమా పాటలు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. అలాగే ఏకచిత్ర గానము, అలనాటి మంత్ర గీతాలు, సూక్తి సుధ ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయని రాశారండి. ఇక కర్నూలు జిల్లా విశేషాలు సాయంత్రము 6:55 ప్రసారం చేస్తే బాగుంటుంది, గతంలో మాదిరిగా సాయంత్రము అని చెప్పారండి. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయండి పత్రికా సమాచారంలో. మనము ఈ విషయాలన్నీ మనం తెలియజేస్తున్నామండి. ఇక ఇది నరేష్ గారు మీరు గమనించవలసి ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రతినిత్యం ఒకే సమయంలో ఒకే కార్యక్రమం కొన్ని దశాబ్దాల పాటు మనం ప్రసారం చేయలేమండి. కొన్ని కొన్నిసార్లు మార్పులు చేర్పులు జరుగుతాయండి. ఏదైనప్పటికైతేనేమి మీరు కోరుకున్నటువంటి కార్యక్రమం మీకు అందుతూ ఉందండి రోజు. ఇక కర్నూలు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేసుకుంటూ ముగించారండి. మరి మీకు కూడా మంచి ఉత్తరం రాసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి కేదర్ వీరేష్, శ్వేత, రాజోల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి శ్రోతలు. వీరు మన పాత శ్రోతలు. ఈ మధ్య కాలంలో మరి మనతో ఉత్తరాలు రాస్తూ వారి యొక్క స్పందనను చక్కగా అందజేస్తూ ఉన్నారు. జూన్ 12వ తేదీన శుక్రవారం వినిపించిన భక్తి గీతాలు విన్నామండి, చాలా బాగున్నాయి భక్తిరంజని కార్యక్రమంలో. అలాగే సాయంత్రం 5:00 వినిపించిన పురోగమి నాటిక చాలా ఇష్టంగా విన్నామండి అంటూ మీకు ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అంటూ వారు వారి యొక్క స్పందనను అందజేశారండి.
1: ఈ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ నుంచి రాస్తూ ఉంటారండి. అయితే వీరి దగ్గర ఉన్న ఒక మంచి సుగుణం ఏమంటే, ఏ

0: ఏదైనా సరే అతనికి మెచ్చిన కార్యక్రమాన్ని చాలా క్లుప్తంగా తెలియజేస్తారండి. నిజంగా ఇది అందరి శ్రోతలు కూడా, అందరూ మనకు ఉత్తరాలు రాసేవారు కూడా ఇది గమనించాల్సి ఉంటుందండి. వీరు రాసింది ఏంటంటే, ప్రతిరోజు మీరు వినిపించే భక్తి గీతాలు చాలా బాగున్నాయి, ఇక ముఖ్యంగా పురోగమి నాటిక చాలా ఇష్టంగా విన్నాము అని చెప్పి రాశారండి. ఇక వీరు రెండు అంశాలతోనే ముగించారు. అంటే అందరికీ అన్ని కార్యక్రమాలు ఔత్సాహికతతో రాస్తున్నారండి, మరి వీరు మాత్రం అలా కాదు, వీరికి నచ్చినట్టువే రాస్తూ ఉంటారు. చాలా మనల్ని కూడా కష్టపెట్టకుండా మనకు కూడా కావలసిన ఎంతవరకు ఉత్తరం ఉండాలో అంతవరకే ఉంటుందండి వీరిది. మరి నిజంగా ఈ విషయంలో వీరు మెచ్చుకోదగ్గవారు. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు వాట్సాప్ ద్వారా అందించడం జరిగింది. వారు తెలియజేసినటువంటి స్పందన ఏంటంటే, మా అభిమాన ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కేంద్రానికి, అలాగే ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, టెక్నీషియన్లకు, ఆర్జీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు వింటున్నామండి, చాలా చాలా బాగుంటున్నాయి. ఇందులో భాగంగా 11వ తేదీ ఉదయం 6:10 ప్రసారం చేసిన భక్తిరంజనిలో భాగంగా గురుదత్త గాన చరితామృతం చివరి భాగం విన్నామండి, చాలా బాగుంది. గానం చేసిన కె రామాచార్య బృందం వారికి మా ధన్యవాదాలు. అలాగే 6:30 సూక్తసుధ కార్యక్రమం విన్నామండి, సునంద గారు మంచి మంచి మాటలు వినిపించారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు. అంటూ ఇంకా ఏవైనా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకువస్తారని ఆశిస్తూ మీ అభిమాన శ్రోతలు అంటూ నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి నుంచి వెంకట సుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు మనకు అందజేశారండి.
0: వీరు కూడా అనతి కాలంలోనే మనకు మంచి శ్రోతలయ్యారండి. ఈ వీరు వచ్చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా రాస్తా ఉన్నారండి. ఇక గురుదత్త గానామృతం చివరి భాగం భక్తిరంజన కార్యక్రమంలో విన్నాము, చాలా బాగుంది అని చెప్పి రాశారండి. ఇకపోతే ఈ సూక్తి సుధలో కె సునంద గారి సూక్తులు చాలా బాగున్నాయి ఈ ఇంకా అంటూ రాస్తూ, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, కొత్త కొత్త కార్యక్రమాలు మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నామని చెప్పి రాశారండి. ఇక ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఉన్నామండి. ఇక మీకు కూడా మంచి ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో శ్రోత ఉన్నారండి. శ్రోత కూడా
1: మరొక శ్రోత, చివరి శ్రోత అండి. వీరు బి మద్దయ్య, చిత్తారు వీధి కర్నూలు నుండి రాశారండి. తమరు ప్రసారం చేస్తున్న భక్తిరంజని కార్యక్రమం సూక్తి రత్నావళి చాలా బాగుంటున్నాయండి. సూక్తి సుధలో శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు వివరించిన సూక్తి సుధ, అలాగే భక్తిరంజనిలో కె రామాచార్య బృందం ఆలపించిన గురుదత్త గాన చరితామృతం, అలాగే సూక్తి సుధలో శ్రీమతి కె సునంద గారు చెప్పిన శాంతి జ్ఞానోదయం, సూక్తి సుధ కార్యక్రమంలో ఎల్ఎన్ ప్రసాద్ గారు వివరించిన విషయాలు తెలియజేశారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి భక్తిరంజనిలో పాటలు ప్రసారం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, ప్రసారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ వారు యొక్క స్పందనను మనకు అందజేశారు సార్.
0: ఇక వీరు వచ్చేసి కర్నూలు వాసులే అండి, మద్దయ్య గారు. వీరు వచ్చేసి చిత్తారు వీధి కర్నూలు నుంచి రాస్తా ఉన్నారండి. వీరు వచ్చేసి సూక్తి రత్నావళి చాలా బాగుంది, సమ్మెట ఉమాదేవి గారు, అలాగే ఎల్ఎల్ఎన్ ప్రసాద్ గారు, సునంద గారి సూక్తులు చాలా బాగున్నాయి. ఇక ఆ భక్తిరంజన్ కార్యక్రమానికి వస్తే గురుదత్త గాన చరితామృతం చాలా బాగుంది. ఇక అన్ని కార్యక్రమాలు ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి ప్రసారం అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేశారండి. ఇక మీకు కూడా ఆకాశవాణి కర్నూలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనల్ని పలకరించిన శ్రోతలందరికీ కూడా ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, ముఖ్యంగా కార్యక్రమ సిబ్బంది తరపున, అలాగే సాంకేతిక సిబ్బంది తరపున, ఆకాశవాణి కర్నూలు పరిపాలనా సిబ్బంది తరపున, మొత్తం మీద ఆకాశవాణి కేంద్రం తరపున శ్రోతలందరికీ, మనల్ని పలకరించిన మన ఆత్మీయ మిత్రులకు, శబ్దమిత్రులకు, వీరందరికీ మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక అన్నిత్యము మన కార్యక్రమ సిబ్బందికి, అలాగే సాంకేతిక సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మేము అనే కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నామండి. ఇక మంచి స్పందన ఈ వారము చాలా కార్యక్రమాలపై లభించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఇంతతో మీరు మేము ఉత్తరాల కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నామండి. నమస్కారం అండి, ధన్యవాదాలు, స్వస్తి.

0: నమస్కారం. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మీరు మేము కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్కారం.
1: మీరింతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. తిరిగి ఇదే కార్యక్రమం వచ్చే మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్

0: మీరింతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. తిరిగి ఇదే కార్యక్రమం వచ్చే మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి కృష్ణగిరి మండలం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి జానకి గారి ప్రసంగం వింటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు. మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, వ్యవసాయ మెలకువలు, కొన్ని ప్రకటనలు వింటారు ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 తుంగభద్ర కథలు శీర్షికన శ్రీ ఎస్డివి అజీజ్ గారి అంతరంగం కథానిక వింటారు. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం.

0: ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ప్రసార వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 6:10కు ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: plans contingency plans for low rainfall districts. He gave a clear message that protecting farmers' interests is the government's top priority under the guidance of Prime Minister Narendra Modi. Ahead of the re-examination of National Eligibility Cum Entrance Test or NEET UG 2026, which is scheduled for 21st of June, the government has restricted online messaging and social media app Telegram till the 22nd of this month. The National Testing Agency or NTA has welcomed the decision. In a statement, the NTA said that the platform has also been directed to disable the message editing feature for already posted messages until the 30th of this month. Extending the rally for a third consecutive session, domestic benchmark equity indices ended today's trade with gains of more than 0.5%. Sensex jumped 544 points to close at 76,808, while Nifty rose 135 points to settle at 23,989. And in women's hockey, India has stormed into the semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan in their second pool A match. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
5: I have come here for the 12th year celebration to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issue and in decision-making, many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as the head of the country, continuously serving first Prime Minister.
4: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

0: పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబిజీరామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబిజీరామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్టంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త వరవడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
1: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
2: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ అవ్వకపోవచ్చు కానీ 2040కి 50 లక్షల జనాభా

0: హైదరాబాద్ ఇక్కడికి వస్తారు, దానికి మనకి ఎంత వాటర్ కావాలి. సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎంఎల్డి సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
1: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
3: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
4: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
5: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, శ్రీనివాసరాజు పాడిన స్వామి శరణామృతం భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తిసుధ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ నరసింహం గారి సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు, 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం శరీరానికి యోగా, మనస్సుకు ధ్యానం ఈ అంశం గురించి ధ్యాన గురువు శ్రీ బత్సు రమేష్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ్ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి 2వ ప్రసారంలో సాయంత్రం 5:00 నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు.

0: 6 గంటలకు ప్రసార వివరాలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6 గంటల 20 నిమిషాలకు ప్రసార వివరాలు. 6 గంటల 25 నిమిషాలకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్కప్ 2026 మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8 గంటల 40 నిమిషాలకు ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్కప్ 2026 మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9 గంటల 15 నిమిషాలకు ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్కప్ 2026 మ్యాచ్పై ప్రత్యేక వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10 గంటల 45 నిమిషాలకు అలనాటి మధుర గీతాలు, 11 గంటలకు హిందీలోను, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటల 10 నిమిషాలకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక ప్రకటన.
1: నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా, త్రిబులార్ చిత్రం కోసం రాహుల్ సిప్లింగంజ్ కాలభైరవ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ కర్తాల నుండి కానుగుల గోపాల్ వారి కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుండి కోరుతున్న శ్రోతలు జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో అడవిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్య పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల నరేందర్, శాంతి రేణుక, లావణ్య స్వరూప, శిరీష వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయ్, రాజ్నందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా వెల్దుర్తి మండలం రామలకుట గ్రామం నుండి దుబాయ్ బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి కుటుంబ సభ్యులు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత జానకిరాముడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంగీతం KV మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, శివకోటి శేఖర్, మార్కోని, ధారా ఈశ్వర్, భిక్షపతి వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసంతరావు, లావణ్య, రితిక, భానుశ్రీ,

রিঙ্কি, ভবিশ্রী, বেবি দেবেন্দর, শোভা রানী, অশোকবাবু. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెడ్స్పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట వందే మాతరం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో స్వర్ణలత బృందంతో కలిసి పాడిన పాట. చిత్రం ఒసై రాములమ్మ

ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకుట గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చెంటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, భాస్కర్, మోహన్ బాబు, భానుప్రకాష్, మంజుల, సురేష్, సుమలత, సుధాకర్, ఆమణి, అమల, పుష్పలత, అలి

చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, భాస్కర్, మోహన్ బాబు, భానుప్రకాష్, మంజుల, సురేష్, సుమలత, సుధాకర్, ఆమణి, అమల, పుష్పలత, అలివేలి, రఘురాం, ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అదీరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: కార్యక్రమంలో తర్వాతి పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం కీరవాణి సంగీత సారథ్యంలో బృందంతో కలిసి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు, కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా రాజ్కోట్ సంగీత సారథ్యంలో మోటా మేస్త్రీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుచికేష్, అక్షయ్, ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటరమణమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కొమరయ్య, గంగాధర శ్రీనివాస్, లక్ష్మయ్య, ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులు.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4

సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెప్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి అయినా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ న్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
జల

0: జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడం పైన, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం పైన చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్ సెనెగల్ నార్వే ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఈ అంశం గురించి కృష్ణగిరి మండలం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి జానకి గారి ప్రసంగం వింటారు.

రేడియో శ్రోతలందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ పి జానకి. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా కృష్ణగిరి మండలంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సాధారణంగా పశువుల్లో వచ్చు వ్యాధులు, వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వస్తాయో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. చాలా రకాలైన వ్యాధులు వచ్చినప్పటికీ మరి ముఖ్యంగా మనము ఈ కాలం వానలు పడే టైంలో మనం ఎక్కువగా సాధారణంగా ఒక 4-5 వ్యాధులు ఎక్కువగా చూస్తూ ఉంటాము. పాడి రైతులు కానీ గొర్రెల కాపర్లు కానీ వ్యాధులు రావటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి పడే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ ముఖ్యంగా చూసుకుంటే బర్రెల్లోనూ లేదా ఆవుల్లోనూ గొర్రె మేకల్లోనూ మనం ఎక్కువగా సాధారణంగా చూసే ఫస్ట్ వ్యాధి హెచ్ఎస్ హిమరేజిక్ సెప్టిసిమియా అంటాము. తెలుగులో మనం గొంతువాపు వ్యాధి లేదా గురక వ్యాధి అని కూడా సాధారణంగా రైతులు పిలుస్తూ ఉంటారు. ఇందులో మనం ముఖ్యంగా ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే ప్రధానంగా మనము ఈ వానాకాలంలోనూ చలికాలంలోనూ ఎప్పుడన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం సాధారణంగా ఈ హెచ్ఎస్ వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. మరి చూసుకుంటే ఎక్కడన్నా వాటర్ నిలువ ఉన్న ప్రదేశాల్లో, మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా మనము ఈ హెచ్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇందులో మనం చూసుకుంటే ప్రధానంగా ఏవి ఎఫెక్ట్ అవుతాయి అంటే ఎక్కువగా బర్రెలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇందులో మనం ఇందులో చూసుకుంటే మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే సాధారణంగా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, 104 నుంచి 106 వరకు టెంపరేచర్ ఉంటుంది. పశువు సరిగ్గా మేపు మేయకపోవడము, దాని తర్వాత ముక్కుల్లో నుంచి

నోట్లో నుంచి స్రావాలు కారడము, ఇట్లాంటి లక్షణాలు కొద్ది రోజులకి మనకి గురక రావడము, శ్వాస కష్టంగా తీసుకోవడము, ఇట్లాంటి లక్షణాలు కంట్లో నుంచి ముక్కుల్లో నుంచి నీళ్లు కారడము, ఇట్లాంటివి మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. మనం సకాలంలో కనుక రైతులు స్పందించకపోతే వెంటనే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాధిలో. కాబట్టి మనము ఇటువంటి లక్షణాలు ఎప్పుడన్నా కనిపించినట్లయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి దానికి తగిన చికిత్స చేసుకోవాలి. ఇది రాకుండా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే, మనకి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అనేది షెడ్యూల్లో ఉంది. కాబట్టి వానలు పడే అప్పుడు ప్రతి సంవత్సరం హెచ్ఎస్ వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. సకాలంలో ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే మనము ఈ జబ్బు బారి నుంచి మన పశువుల్ని మనం కాపాడుకోవచ్చు. దాని తర్వాత గొర్రె కాపర్లలో ఎక్కువగా మనం చూస్తున్న వ్యాధి, వానలు పడ్డాయి ఈ మధ్య కాలంలో కనుక మనం ఎక్కువగా చూసే వ్యాధి ఏదన్నా ఉంటుందంటే ఈటీ వ్యాధి అన్నమాట. చిటుక రోగము, పాటు రోగం అని కూడా అంటారు, పారుడు రోగం అని కూడా అంటూ ఉంటారు సాధారణంగా. ఈ రోగం వల్ల చాలా రకంగా ఉన్నట్టుండి పశువులు చనిపోవడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇది ప్రధానంగా మనము గొర్రెల్లో మేకల్లో ఎక్కువగా చూడగలుగుతామన్నమాట ఈ జబ్బుని. ఈటి వ్యాధి వచ్చినప్పుడు మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏముంటాయంటే, బాగా ఆరోగ్యంగా బలంగా ఉండే పశువులు ఉన్నట్టుండి పడిపోవడం జరుగుతుంది, ఉన్నట్టుండి హఠాత్ మరణం జరగడం ఇందులో ప్రధాన లక్షణం అన్నమాట. ముందు రోజు ఆరోగ్యంగా ఉంటాయి, మరుసటి రోజు చూసేదలకే చనిపోయి ఉంటాయి. ఇదే ప్రధాన లక్షణం ఇందులో ఈటీలో. దీంట్లో మరికొన్ని అంశాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏవంటే, తొలకరి చినుకులు పడినప్పుడు ఎప్పుడైనా పచ్చిక వేస్తే అట్లాంటి వాటిల్లో ఈ ఈటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా మన కడుపులో ఏమన్నా బద్ద పురుగులు గనక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోదిగా, మనం సడన్గా ఏదన్నా దానా మార్చడము లేకుంటే వేరే మేపు మార్చడం వల్ల కూడా ఈటీ వచ్చే లక్షణాలు మనం అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది రాకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా మనము ఈటీ వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటూ సపరేట్గా మనకి వైద్యం అంటూ లేదు. ప్రధానంగా ఈ రోగం వచ్చినప్పుడు మనము పారుకోవడము, కడుపుబ్బరము, దాని తర్వాత కడుపునేసి బాదుకోవడము, గిలగిలా కొట్టుకోవడము, మళ్ళీ పళ్ళు కొరకడము, తిరుగుతూ ఉండడము, గోడ ఉంటే గోడను గుద్దుకోవడము, ఇట్లాంటివి లక్షణాలు మనం ఎక్కువగా ఈ లక్షణాలు మనం చూడగలుగుతాము. ఉన్నట్టుండి స్పాట్లో చనిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ఈటీ వ్యాక్సిన్ సంవత్సరానికి 2 సార్లు వేసుకున్నట్లయితే మనము ఈ జబ్బు నుండి కూడా గొర్రెల కాపర్లు వాళ్ళ జీవాల్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. మూడో వ్యాధి ఏది అంటే సర్రా అంటాము, లేదా ట్రిప్నోజోమియాసిస్, తెలుగులో అయితే కుందేటి వెర్రి అంటూ ఉంటాము. కొంతమంది తిక్క రోగం అని కూడా అంటూ ఉంటారు ఈ వ్యాధి. ఇది కూడా మనము వానాకాలం వచ్చినప్పుడు చాలా వరకు ఈగలు, దోమలు, పిడుదలు ఇట్లాంటి గోమారులు ఎక్కువ ఉండటం వల్ల మనకి చాలా వరకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ ట్రిప్నోజోమియాసిస్ ముఖ్యంగా ఏకకణ జీవి వల్ల కలుగు వ్యాధి అన్నమాట. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఇది ఒక జోరీగా కాటు వల్ల మనకి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు రైతులు పంట పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఎద్దుల్ని లేకుంటే మేపు కోసము బర్రెల్ని, గేదెల్ని, ఆవుల్ని ఇట్లా తీసుకెళ్తా ఉంటారు. అటువంటి సందర్భంలో ఎక్కడన్నా ఈ జోరీగా కాటు వేస్తే ఆ ట్రిప్నోజోమియాసిస్ అనే ఏకకణ జీవి శరీరంలో ప్రవహించి ఆ వ్యాధిని కలగజేస్తుంది అన్నమాట. ప్రధానంగా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన లక్షణాలు ఏముంటాయంటే, టెంపరేచరు 104 నుంచి 106 వరకు ఉంటుంది, జ్వరము వచ్చి పోతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన లక్షణము. జ్వరం అనేది కాన్స్టెంట్గా ఉండదు, వచ్చి తగ్గుతా వస్తా అట్లా ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి కళ్ళు ఎర్రబడి ఉంటాయి, 2 కళ్ళల్లోనూ కూడా నీళ్లు కారుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి కళ్ళ మీద తెల్ల పొర అనేది కూడా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ముక్కల్లో నుంచి నీరు కావడము, దాంతోపాటు మేపు తినకుండా పోవడము, పాలు తగ్గిపోవడము, వెయిట్ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోతూ రావడము, ఇట్లాంటి లక్షణాలు మనం సాధారణంగా ఇందులో మనం చూడగలుగుతాము. ఇది గనుక మనము సకాలంలో పశు వైద్యుల్ని సంప్రదించకుండా ఉంటే

0: చనిపోవడం కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు మన దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు వెళ్ళి తగిన చికిత్స చేసుకోవాలి. దీనికి కూడా మనం చికిత్స అందుబాటులో ఉంది గనక ఖచ్చితంగా మనం చేసుకోగలుగుతాము. ఇది రాకుండా ఉండాలంటే మనం మరీ ముఖ్యంగా మన పాకల్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. దాని తర్వాత మన పరిసర ప్రాంతాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరీ ముఖ్యము. ఈ జోరీగలు అట్లాంటివి ఉన్నప్పుడు మనం కొన్ని పిచ్చకారులు చేసినట్లయితే అవి కూడా రాకుండా మనం కాపాడగలుగుతాము. నెక్స్ట్ ఫోర్త్ డిసీజ్ బేబీషోసిస్ అన్నమాట. ఇది కూడా చాలా వరకు పల్లెటూరులో మనం ఈ వానాకాలంలో ఎక్కువగా చూడగలుగుతాం అన్నమాట. ఇది ఒక పిడుదల ద్వారా వచ్చే వ్యాధి ఇది కూడా. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఇది దాదాపు 104 నుంచి 107 వరకు టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. పశువులు బలహీనంగా పడిపోవడము, సరిగ్గా మేపు తినకుండా ఉండటము, దాని తర్వాత కొన్నిసార్లు పాలు తగ్గిపోవడము, జాండీస్ రావడము, ఇట్లాంటి లక్షణాలు మనం ఇందులో చూస్తాము. ప్రధానంగా కొన్ని రోజుల తర్వాత పోసే ఒంటిక కూడా మనకి రెడ్డిష్ టింజ్లో అంటే కాఫీ కలర్లో కూడా యూరిన్ పోస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా మనం గమనించే లక్షణం అన్నమాట. ఇందులో అటువంటి సందర్భాల్లో మనం శ్వాస కూడా సరిగ్గా ఆడకపోవడము, దాని తర్వాత మనం కంటి కింద చూసుకున్నట్లయితే కళ్ళన్నీ పేలిపోయి ఉంటుంది, తెల్లగా ఉంటుంది పొర, ఇది మనం గమనించగలుగుతాము. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా పశు వైద్యుల్ని సంప్రదించాలా, దానికి తగిన చికిత్స మనం చేసుకున్నట్లయితే పశువుల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఇట్లా అటాక్ అయిన పశువులకి మనము ముందస్తు జాగ్రత్తగా దానికి తగిన లివర్ టానిక్స్ ఇచ్చుకోవాలి, ఐరన్ టానిక్స్ ఇచ్చుకోవాలి. దాంతోపాటు మనము ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి మనం, దాంతోపాటు యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీప్రోటోజబుల్ డ్రగ్స్ ఉంటాయి, అట్లాంటివి వాడినట్లయితే మనం చాలా వరకు ఈ డిసీజెస్ నుంచి ఇవి రాకుండా మన జీవాల్ని కానీ లేకుంటే పెద్ద పశువులను కానీ మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పాకల్ని మనం శుభ్రంగా పెట్టుకోవడము, ఎప్పటికప్పుడు పిడుదలు రాకుండా ఉండటానికి మన దగ్గరలో ఉన్న బిటాక్స్ స్ప్రే చేసుకోవడము, స్ప్రేయింగ్ చేసుకోవడము మన పశు వైద్యశాలలో మనకి ఇస్తారనమాట. అట్లాంటివి మనం యూస్ చేస్తున్నట్లయితే పిడుదలు, గోమారులు ఇట్లాంటివన్నీ చనిపోతాయి. తద్వారా కూడా మనం బేబీషోసిస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. మనం ఇవన్నీ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు, ఫస్ట్గా మనం తాగే నీరు, నీరు అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైన నీరు తాగటం వల్ల జబ్బుల బారిన పడకుండా మన జీవాల్ని మనం కాపాడుకుంటాము. దాంతోపాటు ఈ కాలంలో మనం మరీ ఎక్కువగా పిడుదలు, గోమారులు, దోమలు ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అవి వాటిని అరికట్టడానికి సాయంత్రం పూట పొగ వేసుకోవడము, లేకుంటే వారానికి ఒకసారి ఈ బ్యూటాక్స్తో స్ప్రేయింగ్ చేసుకోవటము, ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం పద్ధతులు పాటించాలి. దాంతోపాటు ప్రతిరోజు శుభ్రంగా ఊడ్చుకోవాలి. మన పాకనంతా ఎప్పటికప్పుడు ఎండ బాగా పడేటట్లు చూసుకోవాలా. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ వ్యాధుల నుంచి, మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ చేసుకోవాలా. ఈటీ సూదులు కానీ తర్వాత హెచ్ఎస్ సూదులు కానీ సకాలంలో మనం వేసుకుంటే మనకి ఈటీ కానీ హెచ్ఎస్ కానీ ఎటువంటి వ్యాధి అయినా కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గరలో ఉన్న మీ పశు వైద్యశాలను మీరు సంప్రదిస్తే అక్కడ మీకు ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు అందరూ. కాబట్టి ఈ సదుపాయాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రేడియో స్టేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు వర్షాకాలంలో పశువుల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు ఈ అంశం గురించి కృష్ణగిరి మండలం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి జానకి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में दो गज की दूरी बनाए रखें।

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలు అంట, మోటార్ సైకిళ్ళు అంట, ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది.

0: ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, వీడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్ర సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు ఒక జానపద గీతం

0: జానపద గీతం విన్నారు. ఇంతటితో ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 వస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మరుతూ పరిచయ కార్యక్రమం పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
2: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాల. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్ళకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి, ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి, ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవి టీచింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు, బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవి టీచింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గానీ ఇంటి దగ్గర పేరెంట్స్ గానీ ఏ విధంగా తెలియ

చేయాలి? ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్ళకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి? 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్. 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం, ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవ్ టీచింగ్ చేస్తున్నారు స్కూల్ కు వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. ఎక్కువ ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం. చిన్నపిల్లలకు కూడా మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుట్ట చేతనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవ్ టీచింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద. ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు ఒకలా ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది. రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం. పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు. కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ తెలియకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 టైం అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్ లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్ కి వెళ్ళి మీకు వితిన్ 30 సెకండ్స్ టు 2 మినిట్స్ లోపల మీకు కాల్ వచ్చేస్తుంది.
ఎక్కడ

0: ఉన్నారు ఏంటి, మీరు ఏ బాధ సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్ లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త గానీ ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్ కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈ రోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్, ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్, ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు, లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గానీ మీరు అన్నారు గంజాయి గానీ అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్య భర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా గానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్, సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి

0: తరపున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
1: థ్యాంక్ యూ సార్. మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు తుంగభద్ర కథలు శీర్షికన శ్రీ ఎస్డివి అజీజ్ గారి అంతరంగం మజిలీ కథానిక వింటారు. వినబోయే ముందు ఒక ప్రకటన.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: గోడ గడియారం వంక చూశాను. రాత్రి 2 దాటింది. 2 గంటల నుంచి టేబుల్ ముందు కూర్చున్న నాకు నవల ముగింపు ఎలా చేయాలో తోచక అలాగే కూర్చుండిపోయాను. పబ్లిషర్ సలహా ముగింపు సుఖాంతం చేయమని, నాకెందుకో చేయాలనిపించటం లేదు. అదే విషయం అతనితో చెప్పాను. మనిషి జీవితమే ఒక కృతకం, సహజత్వం ఎక్కడుంది? మనిషి ఎప్పుడు అరణ్య ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి వచ్చాడో అప్పుడే అతనిలో కృత్రిమత్వం మొదలైంది. అప్పటి వరకు ప్రకృతిలో భాగమున్న అతను ప్రకృతి ధోరణికి భిన్నంగా ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఇలా సాగింది అతని సమాధానం. నేనేం మాట్లాడలేదు. అతనికి కావలసింది అతని ఆలోచన ప్రకారం నవల రాసివ్వటం. అతని ధోరణిలో నవల రాసిస్తే నేను డిమాండ్ చేసిన డబ్బులు వస్తాయి, లేదంటే కిరికిరే. ఈ విషయం తెలిసినా మస్తిష్కంలో ఏదో తెలియని అసంతృప్తి, తిరుగుబాటు. ఏం చేయాలి? నవల రాయటం మానుకోవాలి, లేదా అతను చెప్పినట్టుగా రాయాలి. ఒకవైపు అవసరాలు, మరొక వంక ఆత్మఘోష. ఏం చేయను? చలికాలం, తెల్లటి గాలి. నేనుంటున్న గదికి తాళం వేసి రోడ్డుపైకి వచ్చాను. ఒంటి నిండుగా దుస్తులున్న ఆ చలిగాలికి వెన్నులో జలదరింపు. మెల్లిగా రోడ్డు వారగా నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. హాస్పిటల్ ఎదురుగా తోపుడు బల్లలో టెల్లార్లు టీ దొరుకుతుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన రోగుల తాలూకు బంధువులు నిద్రపట్టక దోమకాట్లు తింటూ ఇక పడుకోలేము అని అన్న ఆలోచనతో హాస్పిటల్ బయటకు వచ్చి తోపుడు బల్లలో టీ తాగి పక్కనే చుట్టూరా కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. నాలా రాత్రిలు కూడా టీ అలవాటు ఉన్న టీ జీవులు, ఆటో వాళ్ళు, ప్రయాణికులు కూడా తాగిపోతుంటారు. పగలు ఆ తోపుడు బళ్ళలో పళ్ళు అమ్ముతారు, రాత్రిలో మరొకరు టీ అమ్ముతారు. టీ అమ్మే వ్యక్తులు ఆ తోపుడు బళ్ళుకు రోజు ఇంతని కిరాయి ఇవ్వాలి. ఆ కిరాయి 100 నుంచి 200 దాకా ఉంటుంది. అప్పుడప్పుడు పోలీసు వారు పెట్రోలింగ్కి వచ్చి టీ తాగి వెళ్తారు. ఒక్కోమారు తమ పై అధికారుల నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు తోపుడు బళ్ళను తన్ని, పాల పాత్రను, టీ చేసే పాత్రలను రోడ్డుపై విసిరేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. నిద్రపడ్డాక ఓ మారు అర్ధరాత్రి వెళ్ళినప్పుడు నా కంటపడిన దృశ్యం ఇది. అతితనంతో అక్కడున్న జనాల్ని కూడా బూతులు తిడుతూ లాఠీ జల్పిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంటారు. వారు వెళ్ళిపోగానే మళ్ళీ అన్ని సర్దుకొని అమ్మకం సాగిస్తుంటారు. తప్పదు ఒకరిది బతుకు పోరాటం, మరొకరిది విధి నిర్వహణలో అసత్సాహం. టీ అమ్మే వ్యక్తి నా రాకను గమనించి, నమస్తే సార్, చాలా రోజులకు వచ్చారు అంటూ నవ్వుతూ పలకరించి స్టూల్ వేశాడు. స్టూల్పై కూర్చుంటూ చెప్పాను, రోజు రావాలయ్యా అంటూ. అతను అందించిన కాఫీ కప్పు అందుకొని తాగేసి అతని వంక కాస్త పరీక్షగా చూశాను. బాగా తగ్గినట్టున్నాడు, నీరసంగా కూడా అనిపించాడు. అతని పేరు అడగలేదు. కాకపోతే అప్పుడప్పుడు మాటల సందర్భంలో తాను కేరళ నుంచి వచ్చానని, కొన్నాళ్ళు హోటల్లో పనిచేశానని, ఆ తర్వాత స్థానికంగానే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యానని, తనకు 2 పిల్లలని, భార్య ఈ మధ్య అనారోగ్యంతో కనిమూసిందని, పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నానని, తాను పోయే లోపల వారిని జీవితంలో స్థిరపడలా చేయాలన్నది తన తపన అని చెప్పుకొచ్చాడు. ఏమైంది అలా ఉన్నావు అంటూ ముఖం అలా పీక్కపోయింది అంటూ మళ్ళీ అడిగాను. రోజు రాత్రులు మేలుకోవాలి కదా సార్, తోపుడు బండి అద్దే, అన్నీ పోను, మిగిలేదు అంతంత మాత్రమే. అదీకాక ఈ మధ్య కస్టమర్స్ కూడా తగ్గుతున్నారు.

ఓ మారు డాక్టర్కు చూపించుకో అన్నాను. రెస్ట్ తీసుకో అన్నాడు. కొన్ని మందులు రాసి ఇచ్చాడు, వాడుతున్నాను. రెస్ట్ తీసుకుంటే జరుబాటలు అవుతుంది సార్. అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ కోర్స్ చదువుతుంది, అబ్బాయి ఇంకా ఇంటర్, వాడిని డాక్టర్గా చూడాలని నా కోరిక. మరి అది నెరవేరుతుందో లేదో నా పిల్లలని చెప్పడం కాదు, కానీ లేబర్ కాలనీలో పిల్లలకు సాయంకాలాలు ట్యూషన్స్ చెప్పి తమ ఖర్చులకు తామే సంపాదించుకుంటున్నారు సార్. నా పిల్లానికి నా పిల్లలకు కూడా ఇంతవరకు చెప్పలేదు. మాది కాస్త కూస్తు కలిగిన కుటుంబమే. పొలం పుట్ర, అన్నదమ్ములు, తండ్రి ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇంట్లో వారితో ఘర్షణ పడి ఆ ఊళ్ళో ఉండలేక ఎవరికి చెప్పకుండా రైలెక్కేశాను. ఎన్నో ఊళ్ళు తిరిగాను, రకరకాల పనులు చేశాను. చివరికి ఊరు చేరుకున్నాను. నాలాగే ఓ హోటల్లో పనిచేసే వ్యక్తి తన కూతురు నాకు ఇచ్చి వివాహం చేశాడు. అయితే చాలా కథ ఉందన్నమాట నీ వెనకాల. మరి మీ ఊరికి వెళ్ళాలనిపించలేదా అని అడిగాను. ఎందుకు సార్ వెళ్ళడం, ఆస్తుల వాట కోసం వచ్చాడు అనుకుంటారు. నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది, నాన్న కూడా పోయే ఉంటాడు, నేను కూడా పోయానని నా అన్నదమ్ములు ఊరి వారంతా అనుకుని ఉంటారు. నా పిల్లల చదువు పూర్తి చేసుకుని ఉద్యోగస్తులైతే వాళ్ళే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటావు, ఇంతకు నువ్వేం చదువుకున్నావు అంటూ మళ్ళీ అడిగాను. ఏదో వానకాలం చదువు సార్, స్కూల్ ఫైనల్ దాకా చదివాను. ఆ స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడే ఊరు విడిచి రావాల్సి వచ్చింది సార్. నా పిల్లలు మంచోళ్ళైనా వారు సెటిల్ అయ్యాక నేను వారికి భారం కాదలుచుకోలేదు. ఎటైనా వెళ్ళిపోతాను లేదా కనుమరుగైపోతాను. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు, మహా అంటే ఇంకో 10 ఏళ్ళు. ఎన్నేళ్ళు బతికినా ఇదే బతుకు కదా సార్. అతని మాటలో నిరాసక్తత, నాలో ఆలోచనలు. మనిషి జీవితానికి అర్థం ఒక్కొక్కరు దృష్టిలో ఒక్కోలా ఉంటుంది అనిపించింది. గిరాకీ పెరగడంతో అతను నాతో మాటలు ఆపి వ్యాపారంలో పడ్డాడు. నేను తాగిన కాఫీకి డబ్బులు ఇచ్చి స్టూల్పై నుంచి లేచి ముందుకొచ్చాను. నాలో అంతర్మదనం, మన సమాజంలో ఉన్నవారైనా లేనివారైనా తాము చచ్చేదాకా పిల్లలు తమ చెప్పు చేతుల్లో ఉండి తమ ఆలోచన ప్రకారమే నడుచుకోవాలని కోరుకుంటారు. తరానికి తరానికి మధ్య వస్తున్న మార్పును గమనించి తదనుగుణంగా మారేందుకు చాలామంది ఇష్టపడరు. పిల్లలు వారి పెంపకం, వారికి ఆస్తి సంపాదించి పెట్టడం వంటి ఆరాటల్లోనే జీవితాన్ని గడిపేస్తారు. విదేశాలలాగా మైనార్టీ తీరగానే పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడేలా ప్రోత్సాహం ఇవ్వడం, నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్ళాడే అవకాశం కలిగించడం వంటివి చేయరు. ఏ స్థితికి ఎదిగినా ఓ చట్రంలో జీవితాన్ని బిగించుకొని జీవించేస్తుంటారు. ఇలా రకరకాలుగా నా ఆలోచనలు సాగాయి. తిరిగి రూమ్కు వెళ్ళాలనిపించలేదు, కాస్త దూరం నడవాలనిపించింది. ముందుకు నడక ప్రారంభించాను. ఓ 15 గంటల తర్వాత రోడ్డు వారగా ఓ అమ్మాయి అబ్బాయి కనిపించారు. ఇద్దరు వాదించుకుంటున్నారు, మాటలు పెరిగినట్టున్నాయి. అతను చెయ్యి ఎత్తాడు, ఆమె కూడా ఎత్తింది. ఆమె గట్టిగా అన్న మాటలు మాత్రం నా చెవిన పడ్డాయి. నీ పెళ్ళం అనుకుంటున్నావా, చెయ్యి ఎత్తుతున్నావు, 4000 అని చెప్పి 2000 ఇచ్చావు, ఇంకా 2000 తే. విషయం అర్థమైంది నాకు. ఆడామగ మధ్య ఆకర్షణ ప్రకృతి సహజమే. ఈ ఆకర్షణను చట్టాలు కొంతమేర నియంత్రించగలవేమో కానీ పూర్తి స్థాయిలో కాదు. మరికొంత ముందుకు నడిచాను. ఫుట్పాత్ పక్కన ఒక పంది కుక్క పిల్లకు పాలిస్తూ అగుపించింది. ఆ దృశ్యాలని నా జేబులో ఉన్న సెల్ ఫోన్తో రికార్డ్ చేశాను. జంతు ప్రపంచంలో ఆకలి తీయడానికి మాత్రమే జంతువులు తమ తోటి జంతువులపై దాడి చేస్తాయి. మిగతా సమయంలో కుక్కన తిరుగుతున్నా పట్టించుకోవు. పక్షుల్లో అన్నా జంతువులో అయినా మనుషుల్లో అయినా మాతృప్రేమను మించింది ఏది కనిపించదు. సాధారణంగా కుక్కలు పందుల్ని తరుముతాయి, మరి ఇక్కడ జాతి వేరైనా మాతృ హృదయం అన్నది ఉంది. మరి మనుషులమైన మనం ఈ సంఘటన గురించి ఎంతో నేర్చుకోవాలి అనిపించింది. ప్రకృతి నుంచి విడివడి మైదాన ప్రదేశాల్లో చేరుకున్న మనిషి ఒకవైపు నాగరికత పెంచుకుంటూనే తోటి మనిషితో ఘర్షణకు దిగుతున్నాడు. ఈ ఘర్షణ నాడు ఉంది, నేడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ఘర్షణకు కారణాలు 3. ముందు 1 ఈగో, 2 స్వార్థం, 3 శాడిజం. రోడ్డు మలుపు తిరిగాను. రోడ్డు అవతల నుంచి భరించలేని దుర్గంధపు వాసన. మున్సిపల్ కార్పొరేషన్కు చెందినవారు ఓ ట్రాలీ ఆటోలో అనాథలుగా మరణించిన వారి శవాలను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వారు అనాథలుగా మరణించిన వారిని కొన్నాళ్ళు పోస్ట్ మార్టం గదిలో ఉంచి ఆ తర్వాత కొన్ని శవాలను వైద్య విద్యార్థుల కోసం తీసి ఉంచుతారు. మరికొన్నిటిని కార్పొరేషన్ వారికి అప్పగిస్తారు. కార్పొరేషన్ వారు శవాలను తీసుకెళ్లి శ్మశానంలో ఖననం చేస్తారు. క్షణాల పాటైనా ఎంతటి దుర్గంధం. మనిషి అయినా మరేదైనా కుళ్ళితే దుర్గంధమే. కుళ్ళిన ఈ సమాజంలో ఎన్ని దుర్గంధాలు. పైకి సెంటు పోసినారు బతుకులు, లోపల అంత మేడిపండు. వేమన ఏనాడో ఈ సమాజ స్వరూపాన్ని కుండ బద్దలు కొట్టాడు. మేడిపండు చూడ మేలిమే ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అని. మరికొంత దూరం, ఇంకొంత దూరం అలా తెల్లవారు వరకు నడుస్తూనే ఉన్నారు. ఊరి బయటికి చేరుకున్నాను. ప్యాంట్ జేబులో నుంచి ఫోన్ తీసి టైం చూశాను. తెల్లవారుజాము 4 గంటలు కావస్తుంది. కాళ్ళు పీకుతున్నాయి.

0: వెనక్కు తిరిగి వెళ్దాం అనుకున్నాను, కానీ తిరిగి నడవడానికి శక్తి చాలడం లేదు. ఫుట్పాత్ పైనే కాసేపు అలాగే కూర్చుంటిపోయాను. చల్లటి చలిగాలి, కొందరు ఆ చలిగాని లెక్క చేయక మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. ఏదైనా ఆటో వస్తే ఎక్కిపోదామని చూస్తున్నాను. ఆటోలో రాక కనిపించలేదు, కానీ ఓ వ్యక్తి క్యాట్లీ పట్టుకుని టీ అమ్ముతూ వచ్చాడు. టీ తాగాలనిపించింది, దగ్గరగా పిలిచాను. టీ విమానాన్ని ఇచ్చాడు. టీ తాగుతూ అతని వంక ఓ మారు పరిశీలనగా చూశాను. 70 ఏళ్ళు దాటి ఉంటాయి. ఈ వయసులో ఈ కష్టం ఏమిటని అడిగాను. బతకాలి కదా సార్, పిల్లలు లేరా, ఎందుకు లేరో, రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు. నా భార్య ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయింది. మీ దగ్గరికి వస్తాను రాని పిల్లల్ని అడిగాను. ఏం వస్తావులే, ఇక్కడే ఉండంటూ అనేసి వెళ్ళిపోయారు. సొంత ఇల్లు లేదు, అద్దే ఇల్లు, నానా రకాల కూలీ పనులు చేసి నాలు కుటుంబాన్ని పోషించాను. ఇప్పుడు కూలీ పనులకు వెళ్ళలేను, అందుకే ఇట్లా టీ అమ్ముకుంటున్నా. వృద్ధాప్య పెన్షన్ రాదా వస్తుంది అది అద్దెకు, మరి నా తిండికి నేనే మాట్లాడలేకపోయాను. ఒక్కొక్కరిదే ఒక్కో గాథ, పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్న సామెత గుర్తొచ్చింది. నిజమే, ఈ సమాజంలో ఎవరి బాధలు ఇబ్బందులు వారివి. టీ డబ్బులు ఇస్తూ నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఉందా, అందులో చేరుతావా, ఇలా రోడ్ల వెంట ఈవేళప్పుడు టీ అమ్ముకునే ఇబ్బంది ఉండదు, డబ్బేమీ కట్టాల్సిన అవసరం లేదు, 3 పూట్ల వారే తిండి పెడతారు, కాకపోతే ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేయాలి, వారానికి ఓ మారు డాక్టర్ వచ్చి చూస్తాడు, నీకు వచ్చే పెన్షన్ నీ ఖర్చులకు ఉంచుకో అంటూ చెప్పాను. అతను కాసేపు ఆలోచనలో పడి చివరికి చేరుతాను సార్ అన్నాడు. సరే, రేపు సాయంత్రం వృద్ధాశ్రమం అందరికి రా అంటూ జోబులో నుంచి ఒక కాగితం తీసి దానిపై అడ్రస్ రాసి అతని చేతికి ఇచ్చాను. అతను నా వంక కృతజ్ఞత చూసి వెళ్ళిపోయాడు. ఓ అరగంట నిరీక్షణ తర్వాత ఆటో వస్తూ కనిపించింది. దగ్గరకు రాగానే చేయి చూపి ఆటో ఎక్కి కూర్చున్నాను. తిరిగి నా గదికి చేరుకునేసరికి అరగంట పట్టింది. మళ్ళీ టేబుల్ ముందు కూర్చున్నాను. అక్షరాలు ధారగా ముందుకు సాగాయి, తెల్ల కాగితాలని నలుపు చేస్తూ. 1-2 గంటల లోపల నవల ముగింపు పూర్తయింది. పూర్తయ్యాక అనిపించింది ముగింపు విషాదం కంటే సుఖాంతమే మేలేమోనని. మధ్యాహ్నం పబ్లిషర్ను కలిసి నవల ఇచ్చిన పారితోషికం తీసుకుని గదికి వచ్చి భోంచేసి నిద్రపోయాను. తిరిగి సాయంకాలం లేచి ఆటోలో వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమ నిర్వాహకుడు పరిచయమే కాబట్టి అతనితో మాట్లాడుతూ చాలాసేపు ఉన్నాను. టీ అమ్మే వ్యక్తి రాలేదు, ఏమై ఉంటుందని ఆలోచించాను. పిల్లలకు ఫోన్ చేసి చెప్పే ఉంటాడు, వారు వద్దులేని ఉంటారు అనుకున్నాను. నా చేతికి వచ్చిన నవల పారితోషికంలో నుంచి కొంత మొత్తం ఆశ్రమ నిర్వాహకుడికి ఇచ్చి తిరుగుముఖం పట్టాను. ఓ 6 వారం తర్వాత ఆశ్రమ నిర్వాహకుడి నుంచి ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన ముసలాడు వచ్చి చేరాడు. తాను దాచుకున్న సొమ్ము 5,000 దాకా ఆశ్రమానికి ఇచ్చాడు. తనకు వచ్చే పెన్షన్లో నెలకు 2,000 ఇస్తానన్నాడు. సరే అన్నాను. తన దగ్గర మరో 5,000 ఉన్నాయట, వాటిని మాత్రం ఇవ్వను, నేను చనిపోతే ఆ డబ్బుతో నా అంతిమ సంస్కారాల కోసం ఉపయోగించండి అన్నాడు. నా మట్టి ఖర్చులు నా డబ్బుతో తిరగాలన్నది అతని కోరిక అన్నాడు. ఆ రోజు రాకపోవడానికి కారణం ఈసారి మనవల్ని చూసి రావాలనిపించిందంట, అందుకే ఊరిలో వచ్చాడంట అంటూ చెప్పుకొచ్చాడు. మనిషికి పాశం అన్నది చనిపోయే వరకు ఉంటుంది. అతను ఉదాసంలో చేరినందుకు ఆనందం అనిపించింది. పిల్లల ఇతరుల ఆదరణ లేనప్పుడు ఇలాంటి వాళ్ళు చేరడమే మంచిది కదా.
1: తుంగభద్ర కథలు శీర్షికన మీరింతవరకు శ్రీ SDV అజీజ్ గారి అంతరంగం మజిలీ కథానిక విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమంలో ముందుగా సోగ్గాడే చిన్నినాయన చిత్రం నుండి ఓ పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత బావా బామర్ది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్దరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం ఇది వరుసగా 7వసారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్దికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: माननीय प्रधानमंत्री जी फ्रांस गए तो फ्रांस के राष्ट्रपति ने कहा कि भारत का युवा आकांक्षी है, भारत के युवाओं का सपना बड़ा है और आने वाले समय के अंदर भारत का युवा ही तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा. ये भारत के नौजवानों की ताकत है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను

0: నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు, ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్లో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
0: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరప్లకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరప్ల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: హలో మరోసారి ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడొక లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45కి వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం. ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 259611, మరొక నెంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 08518. మరి ఇవాళ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్ నా పేరు నరేష్ సార్, ముసాపేట నుంచి.
0: ముసాపేట నుంచి నరేష్, ఎలా ఉన్నారండి?
1: మేము చాలా బాగున్నాం సార్, మీరు బాగున్నారా
0: సార్? బాగున్నాం నరేష్ గారు. ఏ సినిమా నుండి పాట వింటారు నరేష్ గారు?
1: సార్ అన్నవరం సార్ సినిమా పేరు.
0: అన్నవరం?
1: అవును సార్.
0: ఓకే, అందులో ఏ పాట వింటారండి?
1: అన్నయ్య అన్నవంతి ఎదురవనా అనే పాట.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తున్నా. మరి మీకోసం ఈ పాట ఓకేనండి నరేష్ గారు. మరి మీకోసం, మీ అందరి, మీ వాళ్ళందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేసిందండి.
1: థాంక్యూ సో మచ్ సార్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: हेलो हेलो
1: हेलो
0: हेलो
1: सर।
0: हेलो कर्नूल एफएम मंडी।
1: हाँ सर, नाल कल से सर कोई साल की पूरी कल से सर
0: ఓకే అండి, లక్కీగా మరి ఈరోజు కలిసింది. ఏ మీ పేరండి, ఏం పేరు?
1: మాస్టర్ రావు సార్, ఉలిందకొండ
0: ఉలిందకొండ నుంచి.
1: ఆరాధన
0: ఓకే, ఏ సినిమా నుండి పాట వింటారండి రాము గారు?
1: ఆరాధన శ్రీరంగ పాట సార్,
0: ఆరాధన.
1: కోరుకున్న సోదరులు చరణ్ కుమార్, అజయ్, అవినాష్, రాధ, అందరూ అందరు సోదరుల గురించి.
0: ఆరాధనలో ఏ పాట వింటారు?
1: పాటనే సార్ మన ఇష్టం, అందరి కోసం.
0: ఓకేనండి, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేసిందండి. ఓకేనండి.

0: హలో
1: మధుకర్
0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి,
1: సార్ శ్రీనివాసులు మాట్లాడారు.
0: శ్రీనివాస్ గారు మధ్యకర నుండి.
1: సార్ బాగా సార్
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: ఓకే, శ్రీనివాస్ గారు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: ఇది సార్ మనసులంతా ఒకటి సార్.
0: ఏది
1: మనసులంతా ఒకటి
0: మనస్సు
1: మనసులంతా ఒకటి సార్. ఎన్టీఆర్ పాట
0: సరిగా వినిపించట్లేదండి. మనుషులంతా ఒకటే.
1: మనసులంతా ఒకటి సార్ పాట వింటారు.
0: ఓకే, అందులో ఏ పాట వింటారు?
1: అనుభవించాలి.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాను మరి.
1: థ్యాంక్స్ సార్.
0: ఓకేనండి, వెల్కమ్ అండి.
1: థ్యాంక్స్.

0: హలో హలో
1: హలో
0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామాయణ మాట్లాడుతున్నాను సార్.
0: రామయ్య గారు బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వింటారు? జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో ఏ పాట వింటారండి? ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తున్నాం మరి మీకు మీకోసం. ఓకే చెప్పండి. ఓకేనండి రామయ్య గారు, మరి మీకోసం మీకు ఇష్టమైన పాట వినిపిస్తున్నామండి, విని ఆనందించండి. ఓకేనండి, వెల్కమ్ అండి. గుడ్ నైట్.

0: हेलो
1: हेलो,
0: हेलो कर्नूल एफएम अंडी,
1: नमस्ते सर.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: చిన్న టేకర్ సార్, ఏం సార్ ఉగాది పండుగతో నుంచి కాల్ చేస్తున్నాం, ఒక్కసారి కూడా తీసుకోవడం లేదు.
0: లేదమ్మా, అందరు ఇదే టైంలో చేస్తుంటారు కదా, బిజీగా ఉంటుంది. లక్కీగా ఈరోజు కలిసింది కదండి. ఏ పాట వింటారు?
1: ఏ పాటనో ఒకటి ఏంటి సార్, ఆ రాధించేది ఏంటి సార్?
0: ఏదమ్మా చెప్పండి, ఏ పాట? ఏదమ్మా
1: ప్రేమనగర్ లేదు ఏంటి సార్?
0: ప్రేమనగర్, అందులో ఏ పాట వింటారండి?
1: అందులో నీ కోసం మెరిసింది ప్రేమ మందిరం అనేది ఏంటి?
0: ప్రేమనగర్లో. ఓకేనమ్మా, తప్పకుండా వినిపిస్తాం.
1: వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకేనండి, మరి మీకోసం తప్పకుండా వినిపిస్తున్నాం.
1: హాజరండి సార్.
0: ఓకేనండి.

0: हेलो हेलो हेलो कर्नूल एफएम अंडी।
1: हेलो, गुड आफ्टरनून सर.
0: गुड ईवनिंग अम्मा चपंडी।
1: ఈ తానపాను సార్,
0: మీ పేరండి?
1: నసీమా సార్
0: ఓకేమ్మా, ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: సార్
0: నరసింహ గారు ఏ సినిమా నుండి పాట వింటారు? ఫోన్ చేసి
1: మళ్ళీ
0: సినిమా
1: ఏదైనా
0: పేరు
1: మంచి పాట
0: మర్చిపోయినారు.
1: సార్.
0: చెప్పండి అమ్మా, మంచి పాట మీకు ఇష్టమైంది ఇద్దాం, చెప్పండి ఏదైనా గుర్తు తెచ్చుకోండి. హలో చెప్పండి అమ్మా,
1: హలో,
0: ఒక సినిమా పేరు గుర్తు రావట్లేదా మీకు?
1: ప్రేమాభిషేకంలో చేయండి సార్.
0: ప్రేమాభిషేకం. ఓకే, అందులో ఏ పాట వింటారండి?
1: నా కళ్ళు చెప్తున్నాయి.
0: ఓకేనమ్మా, వెరీ గుడ్, తప్పకుండా వినిపిస్తున్నాం ఆ పాట మీకు.
1: సరే సార్.
0: ఓకేనండి, రైట్.
1: సార్ కోసం చూద్దాం సార్.
0: చెప్పండి.
1: తాజా హుస్సేన్, షేక్ గున్, సర్దార్ హుస్సేన్,
0: ఓకే
1: నసీమా, అబ్దుల్ మహమ్మద్.
0: ఓకేనండి నసీమా, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేసిందండి. ఓకేనండి.

0: కార్యక్రమంలో చివరగా. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కొత్తకోట మండలం.
0: ఈ కొత్తకోట నుండి?
1: కొత్తకోట మండలం.

0: ఓకే, మీ పేరండి?
1: ఎంబీ బహదూర్.
0: బహదూర్ గారు బాగున్నారా?
1: మీరు బాగుంటారా?
0: బాగున్నామండి. ఏ సినిమా నుండి పాట వింటారు బహదూర్ గారు?
1: డాక్టర్ చక్రవర్తి.
0: డాక్టర్ చక్రవర్తి, అందులో ఏ పాట వింటారు? ఓకేనండి, మంచి పాట అడిగారు చివరిగా, తప్పకుండా వినిపిస్తున్నాం మరి మీకోసం. ఓకేనండి, ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేసిందండి. ఓకేనండి, వెల్కమ్.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష పూరణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికన రారండోయి వేడుక చూద్దాం చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు సాగర్ సింహ ధనుంజయ్, కపిల్, శ్వేతామోహన్, రంజిత్, గోపికా పూర్ణమ, జావేద్ అలీ. సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్. వినండి రారండోయి వేడుక చూద్దాం చిత్రం నుండి పాటలు.

0: బ్రో, ఈరోజు మనందరం సెలబ్రేట్ చేయాల్సిన రోజు. అసలు బ్రేకప్ యొక్క గొప్పతనం తెలుసా మీకు?
1: ఏంటి బ్రో?
2: బి అంటే బక్రీద్.
1: ఓహో.
2: ఆర్ అంటే

0: హలో బ్రో, నువ్వు మరీనో అంధ్రమాలి ఇట్టు కుట్టరేట్టే.
1: మై పిచ్చి బ్రో, సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రియ మాయా నీల మధుబాల రాధిక రాగిని రంజిని నందిని వందన చందన అనిత కవిత లలిత సునీత ప్రణీత సవిత వసంత అందరూ ఇంతే బ్రో, ఒకే వరలో కత్తులు.

శ్రోతలు, ఏకచిత్రగణం శీర్షికన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయని గాయకులు సాగర్, సింహ, ధనుంజయ్, కపిల్, శ్వేతామోహన్, రంజిత్, గోపికా, పూర్ణిమ, జావేద్ అలీ. సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.

ఏకచిత్రగడం శీర్షికన మీరింతవరకు రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు సాగర్ సింహ, ధనుంజయ్, కపిల్, శ్వేతామోహన్, రంజిత్, గోపికా పూర్ణిమ, జావేద్ అలీ. సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అల్లనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా జేవి రాఘవులు సంగీత సారథ్యంలో బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

కార్యక్రమంలో తర్వాత వేటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి.

అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాత ఎస్ హనుమంతరావు సంగీత సారథ్యంలో ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన పాట

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్ పై అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అనురాగ దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

తర్వాత చక్రవర్తి సంగీత సారథ్యంలో ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

కార్యక్రమంలో చివరగా భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట సంగీతం పి ఆదినారాయణరావు.

మీరు వింటున్న ఈ పాటతో ఇవాల్టి అలనాటి భద్రగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటల 10 నిమిషాలకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్త.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:38. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:38. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.